శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 18వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 12 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: మనిషి ఉనికిని తెలియజేసేది పని. ఎందుకంటే మనిషి జీవితం ఊపిరి పీల్చుకోవడం అన్న పనితో ప్రారంభమవుతోంది. ఆ పని ఆగిపోతే జీవితం ఆగిపోయినట్లే. మనిషికి పనికి మధ్యన అవిభాజ్య అవినాభవ సంబంధం ఉంది. మరి అలాంటి పని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, పని పట్ల ఎలాంటి భావం కలిగి ఉండాలి అనేవి ప్రధానమైన ప్రశ్నలు. సాధారణంగా మనం చేసే పనులను మంచి పనులు, చెడు పనులు అని విభజన చేస్తాం. వీటిని మరికొంతగా విభజిస్తే వ్యక్తిగత ప్రయోజనకరమైన మంచి పనులు, సామాజిక ప్రయోజనకరమైన పనులు, అలాగే వ్యక్తి నష్టం కలిగించే పనులు, సామాజిక నష్టం కలిగించే పనులు. వ్యక్తి సమాజంలో జీవిస్తున్నాడు కనుక వ్యక్తిలోని మంచి చెడుల ప్రభావం సమాజంపై తప్పకుండా పడితీరుతుంది. ఏ పనులు క్రమం తప్పకుండా చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుందో అవి క్రమశిక్షణ గల జీవితాలు. అవగాహనతో కూడిన విద్యార్జన, పెద్దల పట్ల గౌరవం, సానుభూతి, సహానుభూతి, దయాగుణం, వీటితో కూడిన పనులు చేయడం ద్వారా వ్యక్తిత్వ శీల నిర్మాణం జరుగుతుంది. ఏ పనులు చేయడం వల్ల సమాజానికి మేలు కలుగుతుందో అవి సామాజిక ప్రయోజనకర కార్యాలవుతాయి. పాఠశాలలు కట్టించడం, వైద్యశాలలు నిర్మించడం, నిజాయితీతో కూడిన ఉద్యోగ నిర్వహణ, ఉద్యోగపరమైన కార్యకలాపాలను సామాజిక సేవగా భావించి చేయడం, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికించటం, జీవితాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసే చెడు అలవాట్లకు బానిసలు కావటం, నిర్లక్ష్య ధోరణి, బద్ధకం, అలసత్వం, పనులను ఎప్పుడూ వాయిదా వేయటం వల్ల చేరుకోవలసిన గమ్యాన్ని, సాధించవలసిన లక్ష్యాన్ని చేరుకోలేం, అందుకోవలసిన విజయాలను అందుకోలేం. దానివల్ల జీవితం నిరాశ నిస్పృహలమయం అవుతుంది. ఇలాంటి వాళ్ళు చేజేతులా తమ వ్యక్తిగత జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. వ్యక్తి చెడు ప్రవర్తన సమాజ జీవనాన్ని కూడా పాడు చేస్తుంది. కోపం కారణంగా అకారణంగా ఎదుటివారి మీద దౌర్జన్యం ప్రదర్శించి హింసించడం, అర్థం లేని ఆవేశంతో ప్రాణాలు తీయడం, ఆస్తి నష్టం కలిగించడం, ఇలా ఇన్ని అనర్థాలకు కారణం పని పట్ల మనకు సరైన అవగాహన లేకపోవటం, గౌరవభావం లేకపోవటం. శ్రద్ధాశక్తులతో చేసే పనుల్లో అద్భుతమైన అందం ఉంటుంది, లయాత్మకమైన కళ ఉంటుంది. అందుకే పెద్దలు యోగ కర్మసు కౌశలం అని చెప్తారు. పనిలో నైపుణ్యమే యోగం అవుతుంది. ఈ ప్రపంచంలో ఏ పని తక్కువైంది కాదు, అన్ని పనులు గొప్పవే. ఒక్కరోజు ఇల్లు ఊడ్చి శుభ్రం చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పెద్ద యంత్రం కూడా చిన్న బోల్ట్ ఊడిపోతే టక్కున ఆగిపోతుంది. సామాజిక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ప్రతి పని ముఖ్యమైనదే. చిన్న పనులను నైపుణ్యంతో చేయడంలోనే వ్యక్తి సామర్థ్యం అభివ్యక్తమవుతుంది అంటారు స్వామి వివేకానంద. విజయ సాధనా క్రమంలో పని ఎంపిక ప్రధాన సూత్రం. ఏ పని ముందు చేయాలి, ఏ పని తరువాత చేయాలి అన్నది అత్యంత ప్రధానం. కొన్ని పనులు వెంటనే ప్రయోజనాన్ని కలిగిస్తాయి, కొన్ని పనులు దీర్ఘకాలంలో ప్రయోజనాన్ని ఇస్తాయి. పనిని ప్రేమించాలి, పనిని గౌరవించాలి. నిబద్ధతతో చేస్తున్న పని వెనుకనే విజయం సాగి వస్తుంది. పనే దైవం అన్న భావనతో ముందుకు సాగుదాం, అద్భుత ఫలితాల్ని సాధించుకుందాం.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ ఎం కృష్ణ కిషోర్. సమయం 6:05. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు.
2: ఢిల్లీ ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi arrived in Paris last night for the final leg of his visit to France. Upon his arrival in the French capital, Mr. Modi received a warm welcome from members of the Indian community gathered at his hotel. In Paris, PM Modi will attend the Viva Tech 2026 alongside French President Emmanuel Macron. The Viva Tech Summit is Europe's largest technology and startup event, where Mr. Modi is expected to highlight India's growing innovation ecosystem and technological advancements. The Prime Minister is also scheduled to address members of the Indian community during a special diaspora event. Earlier, Prime Minister Narendra Modi called for a safe, inclusive and human-centric approach to artificial intelligence, stressing that the true measure of AI lies not in the power of machines, but in how effectively it empowers ordinary people. Addressing the session on ensuring a safe, rapid and efficient rollout of AI during the G7 summit in Evian, Mr. Modi said artificial intelligence has the potential to transform every aspect of human life. Highlighting the need to protect children in the digital age, the Prime Minister cautioned that while AI can enhance learning and creativity, it can also expose young users to misinformation, deepfakes and exploitation if proper safeguards are not put in place. The G7 leaders adopted three key declarations aimed at promoting balanced, durable and resilient growth, securing critical mineral supply chains and creating a safer digital space for miners, with several partner countries extending support to the initiatives. During the G7 summit in Evian, France, the leaders issued a statement on balanced and resilient growth, stressing the need for stable energy markets, secure supply chains, and reforms in global economic institutions. They emphasized the importance of restoring safe navigation through the Strait of Hormuz, avoiding arbitrary export restrictions, and addressing widening global economic imbalances. India and the United Kingdom have announced that the Comprehensive Economic and Trade Agreement will come into force on 15th of July this year. Ministry of Commerce and Industry informed that the Agreement on Social Security, also referred to as the Double Contribution Convention, will come into effect on the same day. The ministry also noted that the period of exemption under Double Contribution Convention has been increased from 3 years to 5 years, marking a major gain for India's temporary workers. Hailing the agreement as a triumph of economic statecraft, Union Minister for Commerce and Industry Piyush Goyal stated that the simultaneous enforcement of the Comprehensive Economic and Trade Agreement and the Double Contribution Convention will open up significant new opportunities for India's exports, as India has secured immediate duty-free access on 99% of tariff lines. He said this will allow textiles, leather, engineering, marine and processed food sectors to compete with no disadvantage and supply their world-class products. Prime Minister Modi has also said that the India-UK Comprehensive Economic and Trade Agreement will significantly boost the bilateral trade and investment between India and the United Kingdom. In a social media post, Mr. Modi said that the agreement will also unlock numerous opportunities for Indian farmers, workers, MSMEs, startups and innovators, and contribute meaningfully to the realization of Viksit Bharat 2047. In Jharkhand, voting for two Rajya Sabha seats will be held today, with Jharkhand Mukti Morcha, JMM's Baidyanath Ram, Congress candidate Pranav Jha and independent candidate Parimal Nathwani contesting the election. Polling will take place in the Jharkhand Legislative Assembly from 9 a.m. to 4 p.m, while counting of votes will begin at 5 p.m, and the results will be declared after that. In ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs, powered by Smriti Mandhana's 74 and Shefali Verma's 55. Smriti Mandhana was adjudged player of the match. In FIFA World Cup, England opened their Group L campaign with a 4-2 victory over Croatia.

0: At Dallas Stadium in Arlington, USA, England captain Harry Kane struck twice from the penalty spot in the 12th and 42nd minutes. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భక్తి రంజని కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు వింటారు, అనంతరం సన్నతి గీతాలు. ముందుగా వినండి సంప్రదాయ గీతాలు.

టమాటోలో సమగ్ర శస్త్రరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా టమాటాలో తెగుళ్ళని గనక మనం చూసినట్టయితే, ముందుగా వచ్చే ఆకుమాడు తెగులు. టమాటా పంట వేసిన 20 నుండి 25 రోజుల్లో ఈ తెగులు ఆశిస్తుంది. ముదురు ఆకుల మీద ముదురు రంగు లేదా నల్లటి వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు మాడిపోతాయి. నల్ల మచ్చల మధ్యలో వలయాలు ఏర్పడడం ఈ తెగులు ముఖ్య లక్షణం. తెగులు ఆకుల మీదనే కాకుండా కాడలు, కాండం, కాయల మీద కూడా కనిపిస్తుంది. ముందుగా వచ్చే ఈ ఆకుమాడు తెగులకి యాజమాన్య పద్ధతులు గనక మనం చూసినట్టయితే, తెగులు కలిగించే శిలీంద్రానికి ఆశ్రయమిచ్చే పంట అవశేషాలను, కలుపు మొక్కలను నిర్మూలించాలి. మొక్కలు నాటిన 20 నుండి 25 రోజుల్లో మ్యాంకోజెప్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు తీవ్రతను బట్టి 2 లేదా 3 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి, ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు. జూలై నుండి డిసెంబర్ మాసాల్లో ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు ఉధృతంగా వస్తుంది. దీనివల్ల 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆకుల చివర్లలో గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకులు ఎండిపోవడం ఈ తెగులు ముఖ్య లక్షణం. ఈ మచ్చలకి ఒక నిర్దిష్టమైన ఆకారం అంటూ ఉండదు. మొక్కలు కాలినట్లుగా కనిపిస్తాయి. కాయల మీద, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు కాయలన్నీ గోధుమ రంగుగా మారి కుళ్ళిపోతాయి. ఈ తెగులు నివారణకి క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా కార్బండిజమ్, దీంతో పాటుగా మ్యాంకోజెబ్ మిశ్రమం 2 గ్రాములు లేదా డైమిథోమార్ఫ్ 1 గ్రాము, దీంతో పాటుగా మ్యాంకోజెబ్ 3 గ్రాముల మిశ్రమం లేదా రిడోమిల్ MZ 2 మిల్లీలీటర్లు లేదా పైరాక్లోస్టోబ్రిన్, దీంతో పాటుగా మెటిరామ్ 3 గ్రాములు లేదా సెమోక్సినిల్, దీంతో పాటుగా మ్యాంకోజెబ్ మిశ్రమం 2.5 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయాలి. టమోటాను ఆశించే మరొక తెగులు శిలీంద్ర ఎండు తెగులు. భూమిలో అధిక తేమ, పొలంలో మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, వేడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఫ్యూజేరియం శిలీంద్ర ఎండు తెగులు కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు పసుపు రంగుగా మారి ఎండిపోతాయి. కాండాన్ని చీల్చి చూస్తే గోధుమ రంగు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకి సరైన నీటి యాజమాన్యాన్ని పాటించాలి. 2 కిలోల ట్రైకోడెర్మాను 180 కిలోల పశువుల ఎరువుతో కలిపి, దీంతో పాటుగా 20 కిలోల వేపపిండిని కలిపి గోనె సంచులతో కప్పి చెట్టు నీడలో కానీ ఎండ తగలని ప్రదేశంలో కానీ ఉంచి 3 రోజులకొకసారి నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత 1 ఎకరం పొలంలో వేసి కలయదున్నాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము, దీంతో పాటుగా మ్యాంకోజెబ్ 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. టమాటాను ఆశించే మరొక తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. టమాటాలో మొక్కలు అతి త్వరగా ఎండిపోవడం అన్నది ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ముఖ్య లక్షణం. ఈ వ్యాధిని నిర్ధారించాలంటే తేలికపాటి పరీక్షను చేయొచ్చు. వ్యాధి సోకిన మొక్కల నుండి కాండపు మొక్కను కత్తిరించి ఒక గాజు గ్లాసులో ఉన్న నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉంచితే పాల రంగులో చిక్కని బ్యాక్టీరియా ఊట నీటిలోకి కత్తిరించిన అంచుల గుండా విడుదలవుతుంది. ఈ పరీక్షను ఉపయోగించి బ్యాక్టీరియా ఎండు తెగులను నిర్ధారించవచ్చు. దీని నివారణకి నాటే ముందే ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ భూమిలోనే వేసి కలయదున్నాలి. నాటే ముందు నారును స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము చొప్పున 10 లీటర్ల నీళ్లలో కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. ఫ్రెంచ్ చిక్కుడు పంటతో పంట మార్పిడి చేస్తే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులని నివారించవచ్చు. టమోటాను ఆశించే మరొక తెగులు బూడిద తెగులు. బూడిద తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకుల మీద తెల్లటి బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. శిలీంద్రపు పెరుగుదల ఆకు అంతా కూడా వ్యాపించి ఆకులు ముడుచుకుని ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లేదా ట్రైడోమిఫాస్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో వైరస్ తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే, తొలకరి వర్షాలు పడిన తర్వాత ముఖ్యంగా ఆగస్టు మాసం వరకు కూడా ఈ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా లేత ఆకుల మీద ఉంగరం వంటి గోధుమ రంగులో గుండ్రని తీగచారలు, మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. తర్వాత ఆకు కాడలు, కాండానికి, పువ్వుకి కూడా ఈ మచ్చలు వ్యాపించి
నల్లగా మారి ఎండిపోతాయి. పూతకాయలు రావు. ఇది తామర పురుగుల ద్వారా పొలమంతా వ్యాపిస్తుంది. తెగులుని గమనించినప్పుడు ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక టమాటాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, పేనుబంక పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ మొదలైన రసం పీల్చే పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడమే కాకుండా వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వీటి నివారణకి ప్రధాన పొలం చుట్టూ 2 నుండి 3 వరుసలు మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ పంటల్ని వేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల వలసలని అరికట్టచ్చు. తద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కూడా అరికట్టచ్చు. వీటి ఉధృతిని తగ్గించడానికి ఎకరం పొలంలో 4 నుండి 5 చొప్పున పసుపు లేదా నీలం రంగు పూసిన రేకులను గ్రీజు పూసిపెట్టాలి. రసం పీల్చే పురుగులు ఈ డబ్బాలకు ఆకర్షించబడి అతుక్కుని చనిపోతాయి. మొక్కలు నాటిన 20 రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో కాయ తొలిచే పురుగుల విషయానికి వచ్చినట్టయితే 20 నుండి 25 రోజుల వయసున్న టమాటా మొక్కల్ని, 40 నుండి 45 రోజుల వయసున్న బంతి మొక్కల్ని 16:1 నిష్పత్తిలో ప్రధాన పొలంలో నాటడం ద్వారా పచ్చపురుగు బంతి మొక్కలకి ఆకర్షించబడుతుంది. తద్వారా టమాటాలో దీని ఉధృతిని తగ్గించవచ్చు. కొద్ది నెలలుగా టమాటాను టమాటో లీఫ్ మైనర్ అనే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. వీటి పిల్ల పురుగులు ఆకుల మీద వంకర టింకర సొరంగాలను చేసి ఆకుపచ్చని పదార్థాలని తింటూ ఉంటాయి. ఇవి ఆకులనే కాక పూ మొగ్గలు, కాయలపై కూడా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన కాయల మీద సన్నని రంధ్రాలు ఏర్పడి మార్కెటింగ్కి పనికిరావు. ఒక్కొక్కసారి ఈ పురుగు వల్ల 50 నుండి 100% కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దీని యాజమాన్యాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే వంగ, ఆలుగడ్డ పంటలతో పంట మార్పిడి చేయకూడదు. పంట నాటిన 20 నుండి 25 రోజులప్పుడు మగరెక్కల పురుగుల్ని ఆకర్షించే లింగాకర్షక పుట్టలు 1 ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పురుగుల్ని గమనించినప్పుడు రైనాక్సిఫైర్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోడీకర్బ్ 1 గ్రాము దీంతో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు టమాటాలో నల్లి పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద పసుపు రంగులో మచ్చలు కనిపించిన తర్వాత ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. దీని నివారణకి వేప నూనె 10 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రోపర్గేట్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి ఆకుల కింద భాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఇక టమాటాలో వివిధ ఆకారాల్లో తెల్లని చారలు ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి. దీన్నే పాము పొడ తెగులు అంటారు. పురుగులు ఆశించిన ఆకుల్ని మొక్కల నుండి తీసి నాశనం చేయాలి. దీని నివారణకి 5% వేపగింజల కషాయం లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాబట్టి రైతు సోదరులు సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్టయితే రసాయన మందులపై పెట్టే ఖర్చు తగ్గించుకొని అధిక నికర ఆదాయాన్ని పొందొచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
1: ఒక చెంతబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు. NDRF స్ట్రీమ్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDR లు తీసాం. అంటే ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారు, అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం, ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశమనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
1: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లో ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.inలో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాము ఓ రోజు. ఆ రోజు మనం ఇట్లా చెప్పాము చెప్పగలని, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానళ్లు ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెహ్రీ గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట, ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు అభివృద్ధి చెందిద్దని కూడా తెలియజేసుకుంటూ.
0: వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अथ वार्ताः। फ्रांस देशस्य यात्रावधौ स्वकीय प्रवासस्य चरमे सोपाने प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः रात्रौ पेरिस नगरं सम्प्राप्तवान्। पेरिस नगरे आगमन समये विश्रांति निलये एकत्रिताः भारतीय समुदायस्य सदस्याः उत्साहपूर्वकं तदीय भव्यं स्वागतम् अकुर्वन्। अद्य प्रधानमन्त्री प्रमुख विपणीनां मुख्य कार्यकारिभिः सह चर्चां करिष्यति। तदनन्तरं सः यूरोप महाद्वीपस्य प्रमुख प्रौद्योगिकी मञ्चे विवाटेक् शिखर सम्मेलने भागं ग्रहीष्यति, तत्र च स्वसम्बोधनं प्रदास्यति। सायंकाले असौ एकस्मिन् सामुदायिक कार्यक्रमे भारतीय प्रवासिभिः सह संवादं विधास्यति। G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः। मुख्य वक्तव्ये नेतृभिः अमेरिका ईरान देशयोर्मध्ये संजातं सन्धिनिश्चयम् अभिनन्दितम्। अन्य घोषणापत्रे G7 देशैः मादक द्रव्यस्य अवैध कार्यं निरोद्धुं संकल्पो विहितः। अस्मिन् अभियाने ब्राजील दक्षिण कोरिया देशौ अपि सहमतिं प्रदर्शितवन्तौ। फ्रांस देशस्य एवियन नगरे चलायमाने G7 शिखर सम्मेलने प्रधानमन्त्री नरेन्द्र मोदी सर्वहितकारी सतत आर्थिक विकासः इत्याख्ये मुख्य विषये आयोजितायां महत्वपूर्ण कार्यगोष्ठ्यां भागं भजते। सत्रेऽस्मिन् G7 देशाः सहभागी राष्ट्राणि अन्ताराष्ट्रिय मुद्रा कोषस्य OECD इत्यस्य च प्रतिनिधयः उपस्थिताः सन्ति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य मध्यप्रदेशस्य ओडिसायाः च पञ्चदिवसीयायां यात्रायाम् अस्ति। प्रथमदिवसे सा मध्यप्रदेशस्य बैतूल नगरे आध्यात्मिक जागृत्या जनजातीय समाजस्य सशक्तिकरण कार्यक्रमे भागं ग्रहीष्यति। द्वितीय दिवसे सा ओडिसायाः रायरंगपुरे चिकित्सा शिविरस्य ग्रामीण जल आपूर्ति परियोजनायाः च उद्घाटनं विधास्यति। तृतीय दिवसे राष्ट्रपतिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह पहाड़पुरे कौशल केन्द्रस्य निरीक्षणं करिष्यति, सहैव रायरंगपुरे जनसभां च संबोधयिष्यति। चतुर्थदिवसे सा जून मासस्य 21 दिनांके जबलपुरे अन्ताराष्ट्रिय योग दिवसोत्सवे भागं ग्रहीष्यति, सहैव रानी दुर्गावती विश्वविद्यालयस्य दीक्षांत समारोहे अध्यक्षतां विधास्यति। यात्रायाः चरमे सोपाने सा क्यूनो राष्ट्रिय उद्याने सहरिया जनजातीय सदस्यैः चीता अन्वेषकैः च सह संवादं विधास्यति। संयुक्त राष्ट्र संघस्य खाद्य संस्थाभ्यां खाद्य एवं कृषि संघटनेन अथ विश्व खाद्य कार्यक्रमेण च विज्ञापितं यत् आगामिषु मासेषु युद्ध जलवायु परिवर्तन धन न्यूनता कारणात् विश्वस्य 13 प्रमुख क्षेत्रेषु बुभुक्षा संकटं अधिकं गभीरं भविष्यति। संयुक्त प्रतिवेदनस्य अनुसारं सम्प्रति जगति 66.2 कोटि जनाः तीव्र खाद्य असुरक्षया पीडिताः सन्ति। अस्यां सूच्यां सुडान, दक्षिण सुडान, यमन, फिलिस्तीन, नाइजीरिया, सोमालिया चेत्यादयः देशाः अत्यधिक संकटग्रस्ताः सन्ति। प्रतिवेदने चिन्ता प्रदर्शिता यत् 20-22 परं मानवीय सहायतायै प्राप्यमाणं धनं 60% न्यूनं जातम्। WFF संस्थायाः कार्यवाहक निदेशकः कार्ल्स्काउ महोदयः अवोचत् यत् यदि शीघ्रं किमपि कार्यान्वयनं न क्रियते तर्हि कोटिशः जनाः दुर्भिक्षस्य गर्ते पतिष्यन्ति। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य राइडरहेम नगरे प्रचल्यमाणायाः FIH प्रो लीग स्पर्धा मालिकायाः द्वन्द्वे भारतीय पुरुष हॉकी दलेन जर्मनी दलं 3-1 इत्यांकांतरालेन पराजितम्। इति वार्ताः।
1: ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీమల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు, రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఉదయరేఖల్లో తర్వాత ఆధునిక పద్యకావ్యాలు ఇతివృత్త వైవిధ్యం మొవ్వ వృషాధిపతి గారి ప్రసంగం వింటారు. అనంతరం పనిచేసే చోట యోగా శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు. 8:35 చిత్రగీతాలు, 9 కర్ణాటక సంగీత కార్యక్రమంలో నిడుమానూరి నటరాజన్ సాక్సోఫోన్ వాదం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆర్టిస్టిక్ ఫ్రైడేపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. అనంతరం రాబోయే అతిథి వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం వింటారు. జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందంచే భీమాంజనేయ యుద్ధం పగటి వేషాలు వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో రక్తహీనత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద డాక్టర్ శనగకాయల రాధామాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3 ఎన్సిఈఆర్టీ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4 సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం వింటారు. 5 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో వర్షపు నీటి నిల్వ ఇంకుడు గుంతల ప్రాముఖ్యత అనే అంశం మీద శ్రీమతి ఎం శిరీష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7 ప్రసార విశేషాలు వింటారు. 7:15 చిత్రగీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణ. 8:00 తెలుగు సాహితీ కార్యక్రమంలో శ్రీ సాగర్ శ్రీరామ కవచం స్వీయ కవితలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం భారతదేశంలో గత 12 అభివృద్ధి డాక్టర్ స్వామినాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:48 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్

0: @aiarnews_hodini ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిశీలించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ICC మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 45వ శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః

స్వే స్వే, తమ తమ. కర్మణి, విహితమైన కర్మయందు అభిరతః, నిష్ఠ గలిగిన. నరః, మానవుడు. సంసిద్ధిం, జ్ఞానయోగ్యతారూపమైన సిద్ధిని లభతే, పొందుతున్నాడు. స్వకర్మ నిరతః, స్వధర్మమైన కర్మయందు నిష్ఠ గలవాడు. యథా, ఏ ప్రకారంగా. సిద్ధిం, జ్ఞాననిష్ఠాయోగ్యతను. విందతి, పొందుతున్నాడో. తత్ శృణు, దానిని విను. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం.

0: అర్జున, ప్రతి మానవుడు తనకు విహిత ధర్మమైన కర్మను నిష్ఠగా ఆచరిస్తే అతడికి జ్ఞాననిష్టాయోగ్యతను కలిగించే విశిష్ట సిద్ధి ఒకటి లభిస్తుంది. దీనికోసం స్వధర్మకర్మలను ఆచరించవలసిన విధానం ఒకటి ఉంది. ఆ విధానంలో ఆచరిస్తే జ్ఞాననిష్టాసిద్ధి ఎలా అందుతుందో వివరిస్తాను విను. యోగః కర్మసు కౌశలం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా దానికి వ్యాఖ్యానమే ఈ శ్లోకాన్ని వివరిస్తున్నాడు. దానిని వ్యాఖ్యానించడం కోసమే భగవానుడు ఈ శ్లోకంలో మరింతగా వివరిస్తున్నాడు. భగవానుడు ఏది మాట్లాడినా సర్వ మానవ జాతిని ఉద్దేశించి మాట్లాడాడే గాని ఒక దేశాన్ని, దానిలో ఉండే వ్యవస్థలను ఆధారం చేసుకుని మాట్లాడలేదు. దేశాలు, జాతులు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ వేరువేరు వ్యవస్థలున్నాయి. ఆ వ్యవస్థల ఆకారాలు భిన్నంగా ఉన్నా వాటిలో అంతఃసత్వం ఒకటే ఉంది. ఒకరి వృత్తులను మరొకరు భంగపరచరాదు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ సామాజిక స్థితిలో ఉన్నారో, ఆ సమాజ సన్నివేశాలను బట్టి సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఏ కర్మలు వారికి సహజ సిద్ధంగా సంక్రమిస్తాయో అవే వారికి స్వకర్మలు అనేదే ఆ సూత్రం. భగవానుడు ఇక్కడ ప్రస్తావించిన వర్ణాశ్రమ ధర్మాలకు మూల సూత్రం ఇదే. ఈ వ్యవస్థనే భగవానుడు సూత్రప్రాయంగా ప్రస్తావిస్తున్నాడు.
1: స్వే స్వే కర్మణ్యభిరతః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి తాళపాక చిన్న తిరుమలాచార్యులు గురించి తెలుసుకుందాం. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: పావనములు హరిభక్తి విభావనములు సర్వమంత్ర పరమ రహస్యోద్భావనములు గాయక నికరావనములు తాళ్ళపాక అన్నయ పదముల్ అని అన్నమయ్య పదకవితా వైభవాన్ని ప్రశంసించిన తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్యకు ముద్దుల మనుమడు, పెదతిరుమలాచార్యుని ప్రియపుత్రుడు. చినతిరుమలాచార్యుడు క్రీస్తు శకం 1488 1562 ప్రాంతాల్లో జీవించినట్లు తెలుస్తున్నది. అన్నమాచార్యుడు, పెదతిరుమలయ్య, చినతిరుమలయ్య తాళ్ళపాక పద కవిత్రయంగా ప్రసిద్ధి పొందారు. తాతగారైన అన్నమాచార్యుల వారే చినతిరుమలయ్యకు బ్రహ్మోపదేశం చేసినట్లు చినతిరుమలాచార్యుని సంకీర్తనల ద్వారా తెలుస్తున్నది. చినతిరుమలయ్య, అన్నమయ్య, పెదతిరుమలయ్యలాగా సంకీర్తన రచన కావించాడు. ఈయన రచించిన సంకీర్తనలు శృంగార ఆధ్యాత్మిక రీతిలో ఉన్నాయి. చినతిరుమలయ్య సంకీర్తనల్ని రచించడమే కాకుండా అన్నమయ్య సంస్కృతంలో రచించాడని చెప్పబడుతున్న సంకీర్తన లక్షణము గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించాడు. అన్నమయ్య రచన లభించకపోయినా చినతిరుమలయ్య తెలుగు రచన లభించటం తెలుగువారి అదృష్టం. చినతిరుమలయ్య అనువదించిన సంకీర్తన లక్షణములోని పద్య నిర్మాణ ప్రతిభను గమనిస్తే ఆయనకు ఉన్న ఉభయ భాషా ప్రావీణ్యం, కవితాశక్తి ప్రస్ఫుటమవుతాయి. చినతిరుమలయ్య అష్టభాషా దండకాన్ని కూడా రచించాడు. అష్టభాషా దండకం శ్రీవెంకటేశ్వర స్తుతి. సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని, మాగధి, పైశాచి, ప్రాచి, అవంతి, సర్వదేశీ అనే భాషలతో చినతిరుమలయ్య ఈ దండకాన్ని రచించాడు. చినతిరుమలయ్య అనువదించిన సంకీర్తన లక్షణంలో వృత్తపదాలు, నిబంధన పదాలు, గొబ్బిళ్ల పదాలు, చందమామ పదాలు, దరువులు, చంద్రపదాలు, చూర్ణపదాలు, ఏలపదాలు, యక్షగాన పదాలు మొదలైన పద కవితా ప్రభేదాల లక్షణాలు ఉన్నాయి. వీటితో పాటు అన్నమయ్య పదాలని గురించి 10 పద్యాలు ఉన్నాయి. పదాలను గుర్చి తెలియజేస్తూ పదమగు సుప్తి

లింగంతము పదమవయవం అవయవియును పదమనబరగున్ తుదినీ తెరగులన్నీయు పద కవితా మార్గ సార్వభౌముడు తెలిపెన్ అని పదకవితా సార్వభౌముడైన అన్నమయ్య తెలిపిన తీరును వివరించాడు. ఇంకా పదములు శృంగార వధూ మృదు మధుర మనోజ్ఞ వాక్య మిశ్రములైనన్ విదితార్థ గ్రామ్యోక్తులు పదిలముగా బొంకమెరిగి పలుకగజెల్లున్ అని శృంగార పదాల్లో గ్రామ్యోక్తులు ఉండవచ్చని తెలిపాడు. అయితే వైరాగ్య పదాలు గంభీర పదశ్రేణితో అగ్రామ్య రమ్యాలై విష్ణు చరితోదారములై ఉండాలని రచించాడు. అన్నమయ్య పద వైశిష్ట్యాన్ని గుర్చి చినతిరుమలాచార్యుడు సంకీర్తన లక్షణంలో శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైలవల్లభరతి క్రీడారహస్యంబులై నుతులై తాళులపాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అని అద్భుతంగా ప్రకటించాడు. చినుతిరుమలయ్య రచించిన ఆధ్యాత్మ శృంగార సంకీర్తనల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్వం 16వ సంపుటిగా ప్రచురించగా ప్రస్తుతం ఇది 10వ సంపుటిగా లభిస్తున్నది. ఈ సంపుటిలో 60 అధ్యాత్మ సంకీర్తనలు ఉండగా 119 శృంగార సంకీర్తనలు ఉన్నాయి. చినతిరుమలయ్య అధ్యాత్మ సంకీర్తనల్లో పలు ప్రబోధాలు ఉన్నాయి. శ్రీహరి నామస్మరణం సంకీర్తనం దేవతలకు మానవులకు సమస్త శాంతుల్ని ప్రసాదిస్తుందని చినతిరుమలయ్య అంత్యప్రాసల విన్యాసంతో ఒక సంకీర్తనను ప్రతిభావంతంగా రచించాడు. సంఖ్యలేక తలచిన జానలకు సంకీర్తనమే పో సర్వశాంతి, భవహరమగు శ్రీపతి నామమే జవకట్టి తలచితే జన్మశాంతి, తబిలి హరిపూజతా చేయుటే కువలయమున ఇదిగో గృహశాంతి అని సాగిన ఈ సంకీర్తనలో ధ్రువవరదుడా అని కీర్తిస్తే సర్వగ్రహశాంతి కలుగుతుందని, సూర్యచంద్రుల్ని కన్నులుగా కలిగిన శ్రీహరిని గూర్చి తెలుసుకోవటమే నక్షత్రశాంతి అని, అనంతుడైన శ్రీ మహావిష్ణువును స్మరిస్తే కాలశాంతి కలుగుతుందని, శ్రీవెంకటనాథుని చేరటమే అంటే ఆ స్వామి సన్నిధిలో ఉంటే దేవతలకు మానవులకు శాంతి కలుగుతుందని చెప్పాడు. కష్టాలు కలిగినప్పుడు ఆయా శాంతులు చెయ్యటం కంటే శ్రీహరినామాన్ని స్మరించి ఆయన వైభవాన్ని కీర్తిస్తే సమస్త అరిష్టాలు తొలగిపోయి జీవితం ప్రశాంతంగా సాగిపోతుందని చినతిరుమలయ్య ప్రబోధం. చినతిరుమలయ్య, ఇందరు నేల దూరేరు హితవే నీవు చేయగా ముందు ముందె తమ్ము కర్మములు చేయుమంటివా అనే సంకీర్తనలో మానవులు మాయలలో చిక్కుకోకూడదని, విషయ వాంఛలకు దూరంగా ఉండాలని, అనవసరంగా ఊరిలోని వారిని గుర్చి మాట్లాడకూడదని హెచ్చరించాడు. ఇంకా శ్రీహరిని సేవించాలని, నాలుక ఇచ్చినందుకు శ్రీనివాసుని పొగడాలని, కళ్ళు ఉన్నందుకు శ్రీనాథుని దర్శించాలని ప్రబోధించాడు. చెంచల మతులకు సాత్విక ధర్మాలు తెలియవని, జీవుడు శ్రీవెంకటనాథుని దర్శించి సానబట్టిన రత్నములాగా ప్రకాశిస్తాడని చెబుతూ చినతిరుమలయ్య, తీపుల అల్పపు చదువుల తెలివేలా కలుగు, కాపై మిడుగురు పురువుల గడచునే చీకట్లు, పై పై ప్రాకృత దృష్టికి పరమేలా కలుగు, పాపము కనుమాయలవలే భ్రమీంచుగాక అని రచించాడు. ఇంకా జడుడైన వానికి సద్గుణం కలగదని, అద్దానికి చిలుము పట్టినట్లుగా అజ్ఞానం మాత్రమే కలుగుతుందని, కామాతురునికి నిజం తెలియదని, అతనికి జీవితం ఎండమావిలా తోస్తుందని రచించాడు. శృంగార సంకీర్తనల రచనలో చినతిరుమలయ్య అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. నాయిక భేదాలు, నాయికానాయకుల ప్రసంగ వర్ణనలు, దూతీ ప్రబోధం, నాయిక విరహం, సంవాదాత్మక కీర్తనలు, కోలాటం పాటలు, వివిధ క్షేత్రస్వాముల వర్ణనలు, దక్షిణ నాయకునికి

0: సంబంధించిన సంకీర్తనలు, విశిష్ట పదప్రయోగాలతో కూడిన సంకీర్తనలు మొదలైనవి రచించి అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు. అష్టవిధ నాయికల్ని మించి నాయికలు చెరతిరుమలయ్య రచనల్లో కనిపిస్తారు. శృంగారపు గుర్తులతో తన దగ్గరకు వచ్చిన నాయకుని ప్రశ్నిస్తున్న ఖండిత నాయికను, ఆమె నాయకునితో పలికిన పలుకుల్ని చెనతిరుమలయ్య, మానరా నాతో ఇంక మరగులు, పోని ఎంతైనా నిన్ను బొంకకు నాతోను, గురుతైన ఆకె మేని కుంకుమ పరిమళము మెరయనేటికి రా నీమేనియందును, మెరగు నీమేని మీద మించిన కెంపేల వచ్చే పొరపొచ్చముల నీవు బొంకకు నాతోను అని రచించాడు. ఇంకా ఆ నాయిక నాయకునితో, వేరొక స్త్రీ పాదాలకున్న లత్తుక నీ నొసటకు ఎలా వచ్చింది, ఆమె పుక్కిట ఉన్న కర్పూరపు తాంబూలం నీకెలా వచ్చింది, నీ శరీరం మీద ఉన్న గోటి జాడలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించినట్లు రచించాడు. అన్నమయ్య తిరుమలనాథునితో పాటు వివిధ క్షేత్రాల్లో వెలసిన వైష్ణవమూర్తుల్ని వర్ణించినట్లే చిరతిరుమలయ్య కూడా పలు ప్రాంతాల్లోని వైష్ణవ స్వాముల్ని దర్శించి ఆయా క్షేత్రాల నిర్వహణ కోసం పలు కైంకర్యాలను సమర్పించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. చిరతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని, పండరంగ విఠలుని, కోవిలకుంట కృష్ణుని, కడప వెంకటేశ్వరుని, మండెము రాయని, కదిరియప్పని, కోన చెన్నరాయని, ప్రసన్న తిరువెంగళప్పని మొదలైన వైష్ణవమూర్తుల్ని పలు సంకీర్తనల్లో స్తుతించాడు. అన్నమయ్య మార్గాన్ని అనుసరించిన చినతిరుమలయ్య ఏ సంకీర్తనలోనూ వెంకటనాథుని ముద్రను వీడలేదు. బహుభాషా ప్రవీణుడైన చినతిరుమలయ్య బహుముఖ ప్రతిభ ప్రతి రచనలోనూ సాక్షాత్కరిస్తున్నది.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తాళపాక చినతిరుమలాచార్యులు కవి గురించి విన్నారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరో కవి గురించి తెలుసుకుందాం.

ఉదయరేఖల తర్వాత ఆధునిక పద్యకావ్యాలు ఇతివృత్త వైవిధ్యం అనే అంశం మీద మొవ్వ వృషాధిపతి గారి ప్రసంగం వింటారు.

మాతృభక్తి రచనలు వెల్లువెత్తాయి. అమలైన శృంగారానికి పట్టం కట్టబడింది. ఖండకావ్య రచన తామర తంపరగా అభివృద్ధి చెందింది. దీనినే స్థాళీ పులాక న్యాయంగా వివరిస్తాను. నవ్యాంధ్ర వాంగ్మయ ప్రారంభకులుగా పరవస్తి చిన్నయసూరి, కొక్కొండ వెంకటరత్నం పొంతులు, వీరేశలింగం పొంతులు అనే మూవరును ప్రస్తావిస్తారు. అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలుగా సాహితీ లోకంలో తిరుపతి వెంకట కవులను కొనియాడింది. వీరు జంట కవులుగా శతావధానాలతో ఆనాటి సంస్థానాలను ఉర్రూతలోగించారు. వీరు ఆశుకవులు. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రులను లోకం తిరుపతి వెంకట కవులుగా పేర్కొన్నది. వీరి శిష్యులైన పెంగళి, కాటూరి జంట కవులు సౌందరనందమనే సుందర కావ్యాన్ని రచించి చెళ్లపిళ్లవారికి అంకితం చేస్తూ, కేతనతోడ పొత్తునకు కేల్గలు పంతల పోసిగాదు, నీ చేతము మెత్తగా కవిత చెప్పగ నేర్తుమటంచుగాదు, విఖ్యాతికి గాదు ఇకేమని అజ్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతకు భక్తిమై ఉడుగరల్ కటిల్ చెడు పున్కియేసుమీ అన్నారు. అందులో తిరుపతి వెంకట కవులను అజ్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలుగా పేర్కొన్నారు. కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణారావు, తిరుపతి వెంకట కవుల కవిత్వం ప్రాచీనాంధ్ర సాహిత్యానికి భరతవాక్యం, అజ్యతనాంధ్ర కవిత్వానికి నాందీభూతం అని శ్లాఘించడం గమనించదగింది. పద్యాలనింత సరళంగా చెప్పవచ్చునని తొలుత నిరూపించిన వారు వీరే. వేసవి డగ్గరాయే మిము వీడుటకున్ మనసొగ్గదాయే, మావాసము దూరమాయే పరవాసమునర్చుట కష్టమాయే, మా కోసము తల్లిదండ్రులిదిగో అదిగోయని చూచుటాయే, విశ్వాసమెలర్ప వేసెలవసంగిన పోయదమయ్య భూవరా వంటి పద్యాలు పాఠకులకు నిత్య పఠనీయాలయ్యాయి. తిరుపతి వెంకటకవులు బుద్ధ చరిత్ర, శ్రవణానందం, పాణిగ్రహీత వంటి కావ్యాలు రాశారు. ఇందు శ్రవణానందం పాణిగ్రహీతల్లో వేశ్యా స్త్రీలను నాయికలుగా, బ్రాహ్మణులను నాయకులుగా చేసి రచించడం తెలుగు సాహిత్యంలో క్రొత్త పరిణామం. అయితే పద్యరచన క్షీణయుగంలోని పోకళ్లను విడువలేకపోయింది. బిబ్బోకవతి గబ్బి గుబ్బ దోయిని చూడ మతిమాలి బ్రతిమాలు యతియురతికి ఉడురాజముఖి కంట బడదాని జడజూడ, జడదారి పెడదారి చనగది ఉరు కన్నె మిన్న బెడంగు కన్ను సన్నలు గన్న కన్నవాడును తల్మి సున్నసేయు, కల్కి ముద్దుల గుల్కు చిల్క

తోట తదశ్రుగ్రుచులన్ వికసించి వాసనల్వీచుచురాలి పోవగవలెల్ తదుదాత్త సమాధి మృత్తికన్ వంటి మాతృదేశ భక్తి అభివ్యక్తం చేశారు. భావ కవిత యుగానికి పితామహునిగా భావింపబడిన రాయప్రోలు సుబ్బారావు

బలు శస్త్రశాలలు నిలుపునాడు విద్యానగర రాజ వీధుల కవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు. పట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్గజ స్తంభమెత్తించునాడు. ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షా సుఖస్ఫూర్తి తీవరించే ఆ మహావేశమర్తించి ఆంధ్రులారా చల్లుడాంధ్రదేశమున అక్షతలు నేడు. రాయప్రోలు వివిధ కావ్యాలు ఇతివృత్త వైవిధ్యంతో వ్రాశారు. సంఘ సంస్కరణాభిలాషతో స్నేహలత కావ్యం వ్రాశారు. ఇందులో వరశుల్కం అనేటటువంటి సంప్రదాయాన్ని నిరసించారు. కన్నియన్ను పెండ్లియాడునో కన్న తండ్రి అర్పణము సేయు శుల్క దివ్యాప్సరసను పెండ్లియాడునో అకటా ఈ పెండ్లి కొడుకు అడుగరే ఒక్కరైన ఈ ఆర్యసుతులా. సూఫీ కవితాతత్వం, స్థుతి కవిత్వం, స్మృతి కవిత్వం వీరి కలం నుండి జాలువారాయి. అమలైన శృంగార సిద్ధాంతాన్ని, ప్రణయ సిద్ధాంతాన్ని ప్రారంభించింది వీరే. భావ కవిత్వాన్ని విస్తృత ప్రచారం చేయించిన కవితా చంద్రుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి. నా నివాసం ముతలుత గంధర్వలోక మధుర సుషుమా సుధారాగ మంజువాటి ఏనొక వియోగ గీతిక నేను నిదుర వెన్నెలపు దారి ఒకరేయి వెడలిపోతి. ఇందులో అర్థం అగమ్య గోచరం. భక్తి కవిత, దేశభక్తి కవితలు వెలయించారు. విశ్వనాథ వంటి కవులు కూడా భావ కవిత్వ ధాటికి లొంగిపోయారు. అబ్బూరి, నాయని, కరుణశ్రీ వంటి పద్య కవులెందరో భావ కవితోద్యమంలో భాగస్వాములే. భావ కవిత్వాన్ని జాషువా తిరస్కరించినాడు. ఆనాడు భావ కవిత్వాన్ని గురించి ఒక వాడుక లోకంలో పొరువెత్తే మొబ్బుల్లారా ప్రపంచమిది గమనిస్తారా అని ప్రశ్నించారు. భావ కవుల వలె దంపతులెప్పుడు ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలో అన్నాడు పెంగళ నాగేంద్రరావు పెళ్లి చూడు చిత్రంలో. విశ్వనాథ ఆంధ్రప్రశస్తిలో వేగి క్షేత్రంలో ఆంధ్రుల పసిబిడ్డలే మహాపౌరుషవంతులు అనే విషయాన్ని వేగి రాజ్యపు పల్లె వీధుల చెడుగుళ్ళ రిపుల కవ్వించు నేరుపులు తెలిసి ఎగిరి గోడీ బిళ్ళ సగసులో రిపు శిరస్సులు బొంతులాడు శిక్షలకుడాసి చర్రాడి ఉప్పు తెచ్చిన నాడి శాత్రవ వ్యూహముల్ పగిలించు వరు పొగరచి కోతి కొమ్మచ్చిలో కోట కోడల కగబ్రాకి లంఘించు చంక్రమణ మెరిగి తెలుగులంతప్పుడే అవి నేర్చుకొని అయుందురు ఎన్నగా తెలుగు తల్లులు మున్ను శౌర్య రసమొడిచి ఉగ్గుబాలతో రంగరించి బొడ్డుగోయని బిడ్డకు పోయుదురట అని ఆంధ్ర పౌరుషాన్ని అభివ్యక్తం చేశారు. ఆయనతో జంటకవిగా అంటకాగిన కొడాలి ఆంజనేయులు హంపీ క్షేత్రమనే చక్కని చారిత్ర కావ్యం రచించారు. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడిగోపురమ్ములు సభాస్థలులైనవి కొండ మృత్సుగుంపులకు చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాధి పొజ్వల చరిత ప్రతాప రభసం ఒక స్వప్న కథావశేషమై అని గత ఆంధ్ర వైభవాన్ని ధ్వనితం చేశారు. దుర్భాగ రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహ చరిత్ర, గడియారు వెంకటేశ్వర శాస్త్రి శివాజీ చరిత్రం వంటి ప్రసిద్ధ పద్యకావ్యాలను రచించారు. నవయుగ కవి చక్రవర్తిగా పేర్కొన్న కవిపాదుషా జాషువా తిరుగుబాటు కవిత్వం, గబ్బిలం వంటి కావ్యాలెంతో ప్రశస్తికెక్కాయి. కుల విభేదాలపై ఆయన ధ్వజమెత్తారు. ఈనాటి దళిత

0: కవిత్వానికి ఆయనే పాదులు తీశారు. ఆ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుపగజ్జల తల్లి పెత్తనముసేయు కసరి బుసగొట్టు అతని పైగాలిసోక నాలుగు పడగల హైందవ నాగరాజు అని ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారుల నుట విన్నాముగాని. పసరమున్న కన్నహీనుండు అభాగ్యుడైన ఐదవ కుమారుడెవడమ్మా సవిత్రి అని భారతమాతను ప్రశ్నించారు. దువ్వూరి రామిరెడ్డి రైతుల జీవిత చరిత్రను తీసుకొని వారి దైనందిన జీవితాన్ని కావ్యవృత్తంగా చేసి కృషీవలుడనే మహాకావ్యాన్ని రచించారు. సైరికా నీవు భారతక్ష్మాతలాన గౌరవ పవిత్రమూర్తి విశూరమణివి దారు నీపతి పాలన దండమెప్పుడు నీ హలంబు కన్నను ప్రార్థనీయమగునే అని చక్రవర్తి కంటే వ్యవసాయదారుడే ఉన్నతుడు అనేటటువంటి విషయాన్ని ప్రదర్శించారు. పారసీ భాషలో ఉమర్ ఖయామ్ రుబాయిలను పానశాల అనే పేరుతో మనోజ్ఞ సుందరంగా రచించి అఖండమైన ప్రఖ్యాతిని పొందారు. ఏటుకూరి వెంకట నరసయ్య గారి క్షేత్రలక్ష్మి రైతుల జీవన విధానానికి పట్టం కట్టిన రచన. తెలుగు నుడికారం జాతీయతలు ఈయన కవిత్వంలో వెన్నికెక్కాయి. మొగోమాంచాలలో తల్లియు తండ్రి పెంచిన విధం ఉనదోపదు గాలి బిడ్డవై అల్లరిసేయ పాల్పడితివా తల్లిదండ్రులే అచ్చువోసి ఈ పల్లెకు త్రోలిరేమి పరభామను అందొకరింటి కోడలిన్ చెల్లెలి వంటిదాన ఇటు సేయగనేకిటు చేతులాడెరా వంటి పద్యాలు ఈ విషయాన్ని గట్టిగా పట్టిస్తాయి. తెలుగు లెంకగా ప్రసిద్ధుడైన తుమ్మల సీతారామమూర్తికి ఆంధ్రత్వం ప్రాణం. ఆంధ్రుడవై జన్మించితివి ఆంధ్రుడవై అనుభవింపు మా ఉర్వి ఫలంబు ఆంధ్రుడవై మరణింపుము ఆంధ్రత్వము లేని బ్రతుకు నాశింపకుమా అని ప్రబోధం చేస్తూ మాతృభాష తెలుగును గురించి ఇద్దరు తెలుగువాండ్రు తమ ఇంటివి కష్ట సుఖాలు చెప్పుకోన్ అద్దిర మాతృభాష తగదా ఇంకొక పెద్ద రోగమే కద్దు వచించు ఆంగ్లము మొగంబు నెరుంగని శ్రోత ముందు దుర్బుద్ధులు కూయుచుంద్రు పలుపోకల ఎంగిలి పీసుకోతలన్ అని తెలుగు అభ్యుదయాన్ని ఆకాంక్షించారు. శ్రీశ్రీ అభ్యుదయ కవితలోను విప్లవ కవితలోను కొన్ని పద్యాలు రాశారు. అందులో సర్రయిలజం అనే పేరుతో కొన్ని పద్యాలు రాశారు. ఐదు రెండు మూడు ఆముక్త మల్యద ఆట వెలదిది పదకత్తగారు అదే కాక మళ్ళీ ఇన్నాళ్లకు ఎన్నేళ్లకు పద్యంబురాయుటిది ఎట్లన్నన్ పొళ్ళూడి నముదు సలికుచ్చళ్ళన్ సవరించినట్లు సిరిసిరి మువ్వా వంటి శతకం కూడా ఆయన రాశారు. పూర్వ కవుల వర్ణనలను అధిక్షేపిస్తూ కందుకూరి వీరేశలింగం గారు అభాగ్యోపాఖ్యానం రాశారు. దీన్ని అధిక్షేప కావ్యం అంటారు. ఆ పురిలో గల గజములు రేపకడయలద్దె విడువరివు రివ్వనుచున్ మాపకడ నేలవ్రాలును బాపురే యవ్వాని వశమువాని పొగడన్ అంటూ పూర్వకవుల కవిత్వాన్ని అధిక్షేపించారు. దాశరథి, అడవి బాపిరాజు, కరుణశ్రీ, బోడేపూడి, అమ్మిశెట్టి లక్ష్మయ్య వంటి ఎందరో ప్రసిద్ధులైన కవులను ప్రస్తావించలేకపోయాను. ఒక పెద్ద పర్వతాన్ని చిన్న అద్దంలో వలె ఈ చిన్న వ్యాసంలో స్థాళీపులాక న్యాయంగా కొన్ని విషయాలు మాత్రం ప్రస్తావింపగలిగాను.
1: మీరింతవరకు ఆధునిక పద్యకావ్యాలు ఇతివృత్త వైవిధ్యం అనే అంశం మీద మొవ్వ వృషాధిపతి గారి ప్రసంగం విన్నారు. ఉదయరేఖల తర్వాత పనిచేసే చోట యోగా అనే అంశం మీద శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు.

మంచిది కాదు. వారి శరీర ఆరోగ్యాన్ని అనుసరించి, ప్రస్తుత శరీర స్థితిని అనుసరించి వారు యోగా టెక్నిక్స్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు చేసే పని ఏ విధంగా ఉంటుంది,

బాగుంటేనే కాదు మనసు కూడా నిరంతరం శాంతంగా ఉండాలి. ఒట్టి శాంతంగా ఉంటేనే కాదు శక్తివంతంగా కూడా ఉండాలి. అలా ఉంటూ పనులను చేసుకోవడం రావాలి. అప్పుడే ఒక ఎంప్లాయీ కానీ ఒక ఓనర్ కానీ ఆ వర్క్ ప్లేస్లో తన విధిని చక్కగా నెరవేర్చగలడు. శరీర బలంతో బరువును భరించగలం, మనోశక్తితో ఒత్తిడులను సమస్యలను తట్టుకొని సులువుగా వాటిని అధిగమించవచ్చు. యోగా వల్ల శరీర బలంతో పాటుగా మనోబలం కూడా లభిస్తుంది. యోగా అనేది మేజర్గా శరీరానికి సంబంధించిందే అయినప్పటికీ దాని ప్రభావం పరోక్షంగా మానసిక ఆరోగ్యంపై కూడా ఉంటుంది. ఇప్పుడు వివిధ విధాలుగా శరీర శ్రమ చేసేవారు అవయవాలు వ్యాయామం చేస్తూనే ఉంటాయి. అలసి నిద్రపోయేవారికి ఆలోచనలు టెన్షన్స్కు అవకాశం లేదు. మరి ఈ యోగా ప్రాణాయామం ధ్యానం ఎందుకు చేయాలి, వాటి అవసరం ఏమిటి? శరీర చలన క్రమబద్ధీకరణకు క్రమశిక్షణకు యోగా, ఆలోచన లేని స్థితి అనుభవానికి అనుభూతికి ధ్యానం అవసరం అవుతున్నాయి. మెలకువ స్థితిలో మనసుకు ప్రశాంతత ఇవ్వగలగడం, ఈ అనుభవాన్ని అనుభవించడం అనేది ఇదే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని యువకులు కఠినమైన ఆసనాలను వేయవచ్చు. స్టార్టింగ్లో కొన్ని లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆ తర్వాత క్రమక్రమంగా ఒక పద్ధతిలో కఠినమైన ఆసనాలను ప్రాక్టీస్ చేయవచ్చు. వయసు మీరిన వారైతే 50 ఏళ్ల వయసు వారు కానీ 60 ఏళ్ల వయసు కానీ ఉన్నవారు శరీర స్థితిగతులను అనుసరించి యోగా టెక్నిక్స్ను ఎన్నుకోవాలి. ఎందుకంటే పెద్ద వయసు వచ్చేసరికి అప్పటికే మోకాళ్ళ నొప్పులు ఉండవచ్చు, నడుము నొప్పి ఉండవచ్చు, ఈ బ్లడ్ ప్రెషర్, షుగర్ వ్యాధి, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. మరి అలాంటి వారికి యోగాలో ఏం సూచిస్తారంటే స్పెషల్ ఎయిల్మెంట్స్కు కామన్ టెక్నిక్స్ అనేవి ఉండవు. స్పెషల్ ఎయిల్మెంట్స్కు స్పెషల్ టెక్నిక్సే మనం ఎన్నుకోవాలి. ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ వారి దగ్గర తెలుసుకొని అప్పుడే వాటిని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉందనుకుందాం, దాంతోపాటుగా వారికి మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి, నడుము నొప్పి కూడా ఉంది. మరి డయాబెటీస్ తగ్గడానికి వేయవలసిన కఠినమైన ఆసనాలు వేయలేరు, పెద్ద వయసు వారు కదా. అందుకు వాకింగ్ చేయడం, అదైన తర్వాత శవాసనం వేయడం. శవాసనం వేయడం వల్ల బీపీ తగ్గుతుంది. శవాసనంలో ఉంది షుగర్ కంట్రోల్ చేసుకోవడం, శవాసనంలో ఉంది మన టెన్షన్స్ను తగ్గించుకోవడం. వర్క్ ప్లేస్లో ఉన్నవారు శవాసనం వేయడం తప్పకుండా నేర్చుకోవాలి. వర్క్ ప్లేస్లో చేయమరడం లేదు, ఇంటికి వచ్చిన తర్వాత కానీ కుదిరితే తీరికగా ఉన్నప్పుడు అంటే లంచ్ టైంలో కానీ శవాసనం వేసుకోవడం, లేకపోతే శవాసనం లాంటి రిలాక్సేషన్ టెక్నిక్ కుర్చీలో కూర్చొని చేసుకోవడం లాంటివి వారు అలవాటు చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా వారికి ఉన్న రుగ్మతను అస్వస్థతను డిజార్డర్ను ఇన్కన్వీనియన్స్ బట్టి యోగా టెక్నిక్స్ ఎన్నుకోవడం బాగుంటుంది. ఏ టెక్నిక్ అయినా ఎవరికైనా అనువైనదిగా అవ్వడం అంటే ఆ ప్రిన్సిపల్ బాగుండదు. ఏ విధంగా ఒక పేషెంట్ యొక్క డిజార్డర్ని బట్టి డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారో ప్రతి వ్యక్తికి టైలర్ మేడ్గా వారి శరీరానికి ఉన్న అవకతవకలు బట్టి మనసుకు ఉన్న అవకతవకలు బట్టి అనుసరించి వారి ఆసనాలు వేయాలి. ప్రాణాయామం ఎంతసేపు చేయాలి, ధ్యానం ఏ రకంగా చేసుకోవాలి అనే వివరములు కూడా ముందుగానే తెలుసుకోవాలి. వర్క్ ప్లేస్లో ధ్యానం చేసుకోవచ్చా? తప్పకుండా. అవగాహనతో మనకున్న పనులన్నీ చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల తొందరపాటు తగ్గుతుంది, దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, వీటితో పాటుగా పనిచేసే సమర్థత పెరుగుతుంది, హుషారుగా ఉంటాం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా శరీరం మరియు మనసు అలసిపోకుండా ఉంటుంది. కొందరు శరీరంతో పెద్దగా పనిచేయకపోయినా ఆఫీస్ నుండి అలసిపోయి వస్తారు. శరీరానికి శ్రమ అంతగా పెట్టలేదు కదా, అయినా ఎలా అలసిపోయి ఉండవచ్చు అంటే వారి మనసు అలసిపోయిందన్నమాట. మనసు కూడా అలసిపోకుండా ఆఫీస్లో మరియు ఇంట్లో పనులు చేసుకోవాలంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ను సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. పని చేస్తూనే విశ్రాంతి పొందే విధానాన్ని అవలంబించాలి. అవేర్నెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్, మనం చేసే ప్రతి పనిలో రిలాక్సేషన్ టెక్నిక్ను ఇంటిగ్రేట్ చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి మనసుకు ఆరోగ్యంగా ఉంచుకుంటూనే

0: వర్క్ప్లేస్లో సమర్థవంతంగా మన విధిని నిర్వర్తించవచ్చు.
1: మీరింతవరకు పనిచేసే చోట యోగా అనే అంశం మీద శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: across society. The ministry noted that this historic economic architecture effectively prepares both nations to navigate the complexities of modern international commerce while permanently accelerating India's trajectory toward an inclusive, prosperous and self-reliant Viksit Bharat 2047. Nitika Gupta, Akashvani News, Delhi.
1: Prime Minister Narendra Modi has said that the India-UK Comprehensive Economic and Trade Agreement will significantly boost the bilateral trade and investment between India and the United Kingdom. In a social media post, Mr. Modi said that the agreement will also unlock numerous opportunities for Indian farmers, workers, MSMEs, startups and innovators and contribute meaningfully to the realization of Viksit Bharat 2047. This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website newsonair.gov.in and download the News on AIR app. Welcome back to the morning news. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. Akashwani News brings you a special feature, 12 Saal, Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Today, we focus on the steps taken by the government to eradicate Naxalism and bring an unprecedented wave of developmental activity in the affected regions. We have a report.
2: The Narendra Modi government's coordinated multi-pronged strategy combining calibrated security operations, financial choking and rapid development saturation has resulted in making the country free from Naxalism and Maoist terror. Home Minister Amit Shah had formally announced that Naxalism would be completely eradicated from the entire country by 31st March 2026 and the pledge has now been fulfilled. Several landmark security operations played a decisive role in breaking the backbone of the Maoist network over the years. Operation Octopus was conducted in Budha Pahad region of Jharkhand in 2022 and Operation Double Bull liberated the Gumla, Lohardaga and Latehar districts of Jharkhand in February of the same year. Operation Thunderstorm targeted strongholds of Naxals in Saraikela, West Singhbhum and Khuti district of Jharkhand in 2022. Operation Black Forest, which was conducted in 2025 across a hill stretching 50 kilometers in length and 37 kilometers in width along the Telangana-Chhattisgarh border, dealt a severe blow to the remaining Maoist cadres. One of the residents of Bastar in Chhattisgarh had lauded the government's efforts, saying that it has fulfilled its promise of making the country free from Naxalism.
3: They fulfilled the promise they made. I thank Modi government, Amit Shah ji and Vijay Sharma ji from the bottom of my heart.
4: Amit Shah ji ko, Vijay Sharma ji ko, main hriday se dhanyawad deta hu.
2: The results of the coordinated multi-pronged strategy on the ground reflected the scale of the crackdown. Several top Naxal leaders were neutralized during this period, including Hidma, Kadri Satyanarayan Reddy, Ganesh Uike and the Naxalite General Secretary Basav Raju. These security efforts brought an unprecedented wave of development activity in Naxal-affected regions. Tambu Orao, a resident of Gumla district Jharkhand, said that since the Modi government was formed, Naxalism has gradually come to an end and people living with peace and harmony.
5: A decade ago, our village was completely under the control of Naxalites. We are afraid to go out even during the day. Since 2014, when the Modi government was formed, gradually that fear has disappeared. Today we are living a peaceful life. The village is developing. They have made roads. It is very good now.
2: The National Investigation Agency played a critical role in disrupting Naxalite financing, significantly depleting their operational resources. Today, the story of Naxal-free India stands as a testament to the triumph of democracy, development and the constitution over decades of violence. Akshit Vaidyan, Akashwani News, Delhi.
1: U.S. President Donald Trump and Iranian President Masoud Pezeshkian have virtually signed a 14-point memorandum of understanding aimed at ending hostilities between the two countries, reopening the Strait of Hormuz and launching a 60-day process to negotiate a final agreement on sanctions and Iran's nuclear program. We have a report.
6: The White House said that Mr. Trump signed the MOU personally while meeting French President Emmanuel Macron in Paris. On the other hand, Iranian Foreign Ministry spokesperson confirmed that the text of the memorandum has been finalized and signed by both sides. He stated that consultations with Oman and other countries have been underway for some time and that arrangements for managing the Strait of Hormuz have largely been agreed upon. The US has released the official text of the MOU. The 14-point agreement includes an immediate and permanent cessation of military operations, including in Lebanon, and a pledge to conclude negotiations on a final deal within 16 days, extending by mutual consent. Under the MOU, the US will begin removing its naval blockade and related restrictions, while Iran will facilitate the safe passage of commercial vessels through the Strait of Hormuz free of charge for an initial 60-day period. The document also outlines plans for the phased lifting of sanctions, the release of frozen Iranian assets, treasury waivers for Iranian oil exports, and a US-backed reconstruction and economic development program for Iran worth at least $300 billion. Iran also reaffirmed in the memorandum that it will not develop or acquire nuclear weapons. The agreement also provides for discussions on the future of Iran's enriched uranium stockpiles under the supervision of the International Atomic Energy Agency. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
1: In men's cricket, India defeated Afghanistan by 170 runs in the second ODI of the three-match series in Lucknow to take an unassailable 2-0 lead. Put into bat first, India posted a massive 402 runs in 49.5 overs before being bowled out, powered by Shubman Gill's 154 and Ishan Kishan's 125. For Afghanistan, Nangeyalia Karoti picked up 4 wickets while Rashid Khan claimed 3. In reply, Afghanistan were bundled out for 232 in 44.3 overs. For India, Arshdeep Singh and Gurnoor Brar picked up 3 wickets while Prince Yadav claimed 2. Shubman Gill was adjudged the player of the match. The third and the last match will be played in Chennai on Saturday. In the ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs powered by Smriti Mandana's 74 and Shafali Verma's 55. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
7: Thank you, Nishit. News of Prime Minister Modi meeting US President Trump on the sidelines of G7 summit in Avignon, France is carried prominently by all the leading dailies. US President Trump says will help India, led by Prime Minister Modi, if attacked, according to Hindustan Times. India-UK trade deal to come in effect from July 15th. No tariff on key exports, writes the Tribune. Parliamentary board meet convened by Shiv Sena UBT today amid split rumours, says the Hindu. Delhi High Court seeks government reply as Telegram challenges ban over NEET exam, according to a report in the Times of India. 10-year wait ends as NSE files for IPO, while Reliance Jio set to file for IPO this week, reports Financial Express. And finally, in QS rankings, IIT Delhi tops India list for second year. Delhi University shines as well, says the Indian Express. And with that, it's back to you, Nishit.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to attend VivaTech Summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in the French capital. President Draupadi Murmu to embark on a 5-day visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for 2 Rajya Sabha seats from Jharkhand and 1 from Mizoram to take place today. India-UK Comprehensive Economic and Trade Agreement to come into force on the 15th of July this year. US President Donald Trump signs 14-point peace deal with Iran to end the West Asia conflict. And in men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the three-match series to take an unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
8: Akashvani నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ బి శేఖర్.
9: నంద్యాల జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్, పారిశుద్ధ్య కార్యక్రమం, పర్యావరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాల పంపిణీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ కూరగాయల మార్కెట్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని అన్నారు. బనగానపల్లిలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రహదారులు వెంబడి నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి రమణీయత మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం సాపిరేవుల్లో ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 25% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. నంద్యాల పట్టణంలోని 21 వార్డులో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ADIP పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయలు విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ప్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ జిల్లాలో 1847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయలు విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో, స్వయం సమృద్దితో జీవించడమే ADIP పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాల్లోని ఎన్టీఆర్ షాధీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాల్లోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య, దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్ర రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
10: ఆకాశవాణి 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు.

0: ఏనన్నాను బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట జగదేక వీరుడు అతిలోకసుందరి. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన వేటూరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవిత పాడినపాట, గీత రచన వేటూరి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

శ్రోతలకు ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31 ఆగస్టు లోపు కానీ, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026 సంవత్సరం లోపు కానీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల మరియు కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాల కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. చిత్రగీతాలు వింటున్నారు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో నిడుమానూరి నటరాజన్ బృందం సాక్సోఫోన్ నాదం వింటారు. ప్రత్యేక డోలు సహకారం అందించిన వారు ఉప్పుటూరి వెంకటేశ్వర్లు. ముందుగా వినబోతున్న కీర్తన పరంధామవతి ధర్మావతి రాగం రూపక తాళం. ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న కీర్తన అటుకారాధని మనోరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో నిడమానూరి నటరాజన్ బృందం సాక్సోఫోన్ నాదం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ప్రేమ ఖైదీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్య పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
6: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
7: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
0: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: రాజా విక్రమార్క చిత్ర

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే అమరావతిలో వినబోతున్న పాట సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆర్టిస్టిక్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆర్ఎన్యు సమర్పణ.
1: ఆర్టిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. జూన్ 18 ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు, చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్లో స్పీకర్గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: జూన్ 18 ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు, ఎందుకండి ఆ రోజున ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు?
2: ఆటిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఒక పిల్లవాడే కానీ, పాపే కానీ, లేకపోతే ఈవెన్ అడాల్సెంట్ పెద్దవాళ్ళు అయినా ఆటిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది, స్కూల్లోనూ వాళ్ళు పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఆటిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ సరిగ్గా మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు. ఆటిజం అనే డిజార్డర్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు. కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ మనకి సమాజంలో ఆటిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అవగాహన పెంచడానికి, ఆటిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆటిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి.
1: అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే దాని లక్షణాలు ఏంటండి?
2: ఆటిజం అని మన మెడికల్ టర్మ్లో అంటామండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో అంటే బ్రెయిన్ అనమాట. ఈ ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు అని సింపుల్గా అంటే అర్థం అవడానికి. అంటే మీరు అనొచ్చు ఆటిజం పిల్లలు కూడా చక్కగా పరిగెడుతున్నారు, చక్కగా నడుస్తున్నారు, వాళ్ళ అమ్మని నాన్న గుర్తుపడుతున్నారు అని మీరు అనొచ్చు. అంటే బ్రెయిన్ అంతా కాదండి. ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్లో మెజారిటీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధిమాంద్యం అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటే. వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు, ఆటిజం వేరు, మెంటల్ రిటార్డేషన్ వేరు. 10-15 సంవత్సరాల ముందైతే చాలామంది ఆటిజం పిల్లలనే మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యింది, డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది. సో ఆటిజంని ఎలా గుర్తించాలి అనే క్వశ్చనేర్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇదివరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్గా కూడా డాక్టర్స్ ఆటిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్. వీళ్ళ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్గా ఎదగట్లేదు. ఆ ఏరియాస్ ఎదగలేకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. ఏం స్కిల్స్ ఉండవు? సపోజ్ స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు. కమ్యూనికేషన్ అంటాం మనం. కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదో మాటల ద్వారానే చెప్పొచ్చు, లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషను అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఆటిజంలో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం అవతలలో ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవుతుంది. సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు, అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు. మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి. సోషల్ ఇంట్రాక్షన్ అంటాం మనం దాన్ని. యాక్చువల్గా దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళలో అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది. యాక్చువల్గా మనుషులతో కలవరు వీళ్ళు, హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటానే ఆటిజం అంటారు. మాటలు లేటు, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, నీకు కూడా లేట్ అయ్యింది, పిల్లవాడు కూడా కొంత లేట్ అవ్వచ్చు, ఏం పర్లేదు అనుకుంటారు అంటారు. అలాంటి ఇంకా డిలే అయిపోద్ది. యాక్చువల్గాను మాటలు లేట్ అయితే పర్లేదు, మెడికల్ టర్మ్స్ ఎక్స్ప్రెస్ స్పీచ్ డిలే అంటాం, తెలుగులో అయితే మాటలు లేటు అంటారు. వాళ్ళైతే సైగల ద్వారా చేస్తారు, అవతల ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు, అవతల చెప్పినవన్నీ చాలా వరకు ఫాలో చేస్తారు, మనుషులతో చక్కగా కలిసిమెలిసి ఆటలాడతారు, పక్క పిల్లలతో ఆటలాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మాటల రూపంలో ఎక్కువ చెప్పలేరు, తక్కువ మాటల రూపంలో చెప్తారు, అప్పుడు మాటలు లేటు అని అనుకుంటాం. కానీ ఆటిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు, మనుషుల్లో కూడా కలరు, వాళ్ళ ఉంటారు, ఒక సైడ్కి చూడటం, ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉండటం, స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అంటే రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఎక్కువసేపు ఫ్యాన్ చూడటం, లేకపోతే మన రోడ్ మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం, లేదా వేలు కూడా అస్తమోను రౌండ్గా తిరగడం, లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరటం, ఒకే ప్యాటర్న్లో పరిగెట్టడం, లేకపోతే కొంతమంది ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు, ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఒప్పుకోరు అనమాట. బ్రష్ మార్చినా ఒప్పుకోరు, పేస్ట్ మార్చినా ఒప్పుకోరు, డ్రెస్ కలర్ మార్చినా ఒప్పుకోరు. సో అంత చాలా స్పెసిఫిక్గా ఉంటారు. అలాంటి సేమ్ థింగే రోజు ఉండాలి, చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటుందండి. కొన్ని ఆటలకి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు, వంట సామాన్లతో ఎక్కువ ఆడటం, మిగతా ఆటలతో దేంతో ఆడరు, అది ఆటలు రోజంతా ఆటలతోనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్లో చేరుస్తారు, లేదా బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ ఒక లైన్లో చేరుస్తారు. ఆ వరుస ఏదైనా చిన్న తేడా చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా కొమ్మ వచ్చేస్తుంది. లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు, సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థితి సంబంధించిన సెన్సరీ ఇష్యూ. కొన్ని లౌడ్ సౌండ్స్, టపాకాయల సౌండ్స్ కానివ్వండి, కొన్ని రకాల సౌండ్స్ కి బాగా ఇరిటేట్ అయిపోయి, లేకపోతే కుక్కర్ సౌండ్స్, కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసార్లు, అస్తమోని చెవులు మూసుకోవడం, ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా, మామూలుగా అయితే పెన్ ఇచ్చాం అనుకోండి, మామూలు పట్టుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాసన చూస్తారు, పెన్ ఇస్తే వాసన చూస్తారు, లేకపోతే పేపర్ ఇచ్చినా వాసన చూస్తారు. కొంతమంది కళ్ళల్లోకి లైటింగ్ వేసుకుంటుంటారు, అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. ఇలాంటివి కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఆటిజం లో సెన్సరీ ఇష్యూస్ కింద తీసుకుంటామండి.
1: పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి?
2: పేరెంట్స్ అయితే అండి 1 సంవత్సరం నుంచి గుర్తుపట్టచ్చు అండి, 1.5 ఇయర్ నుంచి నిర్ధారించవచ్చు ఈ ఆటిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు. చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు. చాలా మంది ముందే అనుకుంటారు అంటే చెవులు వినబట్టలేదేమో అనుకుంటారు అనమాట. కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు టక్కమని రెస్పాండ్ అవుతారు, కొన్ని రకాల సౌండ్స్ కి వెంటనే గ్రహించగలుగుతారు, తిరుగుతారు. కానీ పేరు పిలిచినా రారు, ఎన్నిసార్లు పిలిచినా రారు, మాట్లాడినప్పుడు కానివ్వండి, పిలిచినప్పుడు కానివ్వండి, మనుషులు మొహాలు అనేది చూడరు, పాయింటింగ్ అంటారు. పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, వాళ్ళ చూపుడి వేలతో నాకు ఇది కావాలి అని వేలుతో చూపిస్తారనమాట. ఇది నార్మల్గా ప్రతి పిల్లల్లోనూ, నార్మల్ పిల్లల్లో ఉంటుంది. కానీ ఆటిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వేలతో చూపించలేరు, అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయిని తోస్తారు అలాగలాగా. సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పాయింటింగ్ లేకపోయినా, తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళే ఆడుకుంటారు. సో ఒక్కడో ఆడుకోవడం, పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి, పేరెంట్స్ డౌట్ రాగానే ఇమీడియట్గా దగ్గరున్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి, సైకియాట్రిస్ట్ చూపించాలి.
1: ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్లాల్సిన డాక్టర్ ఎవరంటారు?
2: పీడియాట్రిషియన్కి వెళ్తే వాళ్ళు చాలాసార్లు డిటెక్ట్ చేస్తారు. బెస్ట్ సైకియాట్రిస్ట్, ప్రతి ఊర్లోనూ సైకియాట్రిస్ట్స్ ఉంటున్నారు మనకి. ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆటిజం ఉందా లేదనేది గుర్తిస్తారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు, యాక్చువల్గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట, వాళ్ళకైనా చూపించవచ్చు, లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. సో సైకియాట్రీ అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు.
1: ఆటిజం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఇస్ ఎ డిజార్డర్. అది వ్యాధి కాదు, రుగ్మత అంటున్నారు. ఏంటండి తేడా?
2: ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి, ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉందంతే, మిగతా వాళ్ళతో పోలిస్తే. ఒక ఇంకొకరి నుంచి సంక్రమించింది ఏం కాదు, ఇది వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి ఇలా వస్తాయి, అలా కాదు, ఇది కేవలం డెవలప్మెంట్ లో తక్కువ ఉండటమే దీనికి సమస్య.
1: ఓకే, ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి.
2: ఆటిజం కి మెజారిటీ ఆఫ్ కారణాలు ఏంటంటే జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే జన్యుపరం అని, మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో తేడాలు వస్తాయి. సో అది జెనెటిక్ డిజార్డర్ అని అంటాం. కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు, సైన్స్లో ఎపిజెనెటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. ఒక ఇంచుమించు 40-50% వరకు ఉండొచ్చు అండి ఆ పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అనమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం, ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్నా, అంటే లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీస్, అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుందంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఏమైనా అమ్మకి సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల బీపీ పెరగచ్చు, గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత జ్వరాలు ఇలా రకరకాల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆటిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది. ఇప్పటి వరకు ఆటిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పటి వరకు మన సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా దీని వల్ల ఆటిజం వచ్చింది అనేది అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇంకా
0: ఇది హెరిడిటరీ అండి?
2: హెరిడిటరీ కాదు మేడం, లేకపోతే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్కి కూడా వచ్చే ఛాన్స్ 10-20% అనేది ఉంది. అంటే జెనెటిక్ కారణం ఉంది, ఖచ్చితంగా ఉండాలని అదే లేదు.
1: దీనికి చికిత్స ఉందా సార్?
2: చికిత్స ఉంది మేడం. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డరు, అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది. ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట 5 సంవత్సరాల్లోనే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అన్నమాట. ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నామంటే ఈ 5 సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల ఉండదు బ్రెయిన్లో. సో ఈ ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి, ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట 5 సంవత్సరాల్లోనే. మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి. స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి, మనుషుల మాటలు వింటూ ఉండాలి, అది స్పందన అంటాం. స్పీచ్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్టిమ్యులేషన్ అంటాం. అలాగే వస్తువును చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏ వస్తువు ఏంటి, స్విచ్ నొక్క లైట్ వెలిగిందా, అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్. సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి. ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం, మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కరోనా వచ్చాక ఏమైందంటే మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి. కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది. యాక్చువల్గా సిడిసి డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు 2020 ఫర్ ది, దానిది ఎంత ఉందంటే అండి 1 in 36, అంటే 36లో 1. అంటే ఆటిజం అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. 2000 ముందు అయితే 1 in 2000 అలా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసినట్టు 1 in 36 వచ్చేసింది. అంత ఎందుకు పెరిగిపోతుందంటే పిల్లలు మనుషుల్లో కలవడం అనేది తగ్గిపోయింది. కరోనా వచ్చాక 4 గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి. సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు. అమ్మా నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ ప్రకారంగా చూస్తే 1.5 సంవత్సరాల లోపు

0: అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్ లైన్స్ లో ఉన్నాయి. సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగొచ్చు. పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం, ఆ స్క్రీన్ చూస్తుంటే ఆలోకంలోనే ఉండి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా 3 గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి, సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. 3 గంటల లోపలికి వెళ్ళొస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదండి మీద, మైండ్ మీద. అలాంటి పిల్లలకి 2 గంటల రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది, ఆలోకంలోనే ఉంటారు. చార్జ్ అయిపోయి కట్టేసినా కూడా మైండ్ లో అయ్యే రన్ అవుతుంటాయి. ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో చూస్తున్నాను అనుకోండి, ఇది వీడియో, ఇది నిజం కాదు, నిజమైన మనుషులు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను. పిల్లలు అలా గ్రహించలేరండి. స్క్రీన్ అనేది వర్చువల్, మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్. ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు, బ్రెయిన్ అంత మెచ్యూర్ అవ్వదు ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు. ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు, స్క్రీన్ లోకంలోనూ. అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నట్లు, చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏం వస్తున్నారు అనేది పట్టించుకోవడం జామా పీడియాట్రిక్స్ అని ఉంటుందండి. వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు 1 సంవత్సరం లోపు కానీ స్క్రీన్ ఇస్తే 3 సంవత్సరాలకు ఆటిజం లక్షణాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా. పిల్లలకి మొదట 5 సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు. రోజు మాటలు వినాలి మొదట 5 సంవత్సరాలు. ప్రతి పిల్లవాడు బయటకు వెళ్ళి మనుషులతో కలిసి మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి. కానీ అలా జరగదు, ఎందుకు, వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు. సో నార్మల్ గా ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో, ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో, బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది, బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా కదండి. ఎందుకు వస్తుందని చూడాలి. ఏదో జీన్ కారణమా అని, దానికి జెనెటిక్ టెస్ట్లు అని ఉంటాయి. కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు ఆటిజంతో పాటు. సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది, యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా, ఒకవేళ జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయడం. నెక్స్ట్ ఈ ఆటిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి. దానికి పరీక్షలు ఉంటాయి. మనకి యాక్చువల్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆటిజం ఉందా, ఉంటే ఎంత సివియర్గా ఉందనేది కూడా మనకి వస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అండి ప్రెసెంట్ టర్మ్లో. అది కూడా ఉంటే ఎంత ఉందనేది కూడా పరిశీలించాలి మనకి. తర్వాత కొంతమందికి బ్రెయిన్లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. బ్రెయిన్లో ఉండే ప్రోటీన్సే కానివ్వండి, బ్రెయిన్లో ఫ్యాట్సే కానివ్వండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆటిజం లక్షణాలు రావచ్చు. అలాగ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టచ్చు అనమాట. ఉండి దాని తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్లో. ఓవరాల్గా ఏమేమి కారణాల వల్ల ఆటిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందకపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఏంటి, ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి, ఇంట్లో మనుషులతో కలిసిలా చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇవ్వకుండా మనం ఎన్ని ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ రాదు. స్క్రీన్ 0 చేయాలి 100%. కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి, అప్పుడప్పుడు ఇస్తామండి. అన్నం తినకపోతే మీరు స్క్రీన్ అనేది ఏంటి, డిస్ట్రాక్ట్ చేయడానికి, తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు. మీరు చంద్రుని చూపించడము, కుక్కను చూపించడం, ఇంకో లేకపోతే రకరకాల నిజం బొమ్మలు చూపించండి, రంగులు రంగులు లైట్లు చేసి బొమ్మలు, అలాంటివి చూస్తే వాళ్ళు మా ఎలా డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్. మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు, మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా. థెరపీ అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఆటిజం పిల్లలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, కుదురుగా ఉంటారు. అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో, అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు. స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే రోజుకి 45 నిమిషాలే ఇస్తారు వాళ్ళు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసిలా చేయలేదనుకోండి, పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. సో థెరపీలు అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజంతా ఆటలాడిచ్చి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటిజంకి. అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు.
1: ఇప్పుడు ఒక ఆటిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి?
0: ఆటిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకులాంటి పిల్లలే. మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్ అంటే మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలి, అలాగే కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. తప్పితే కానీ అన్ని విషయాల్లోనూ మనకులాంటి వాళ్ళే. మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, ఎథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ చాలామంది ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళకన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు. సో కొన్ని విషయాల్లో మనకన్నా అహెడ్ ఉన్నారు వాళ్ళు, ముందున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు. అది చాలా తప్పది. మనకి చట్ట ప్రకారంగా కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో వివక్ష అనేది లేకుండా మొత్తం అందరికీ అవగాహన కలిగించాలి. ఇది ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయొచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి.
1: ఆ అవగాహన కల్పించడానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు
0: నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే, మా హాస్పిటల్లో కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి, ఒకటి ఇలాగ టీవీస్లోను రేడియోస్లోను చెప్పడం, ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయటం, స్కూళ్ళల్లో ఈ ఆటిజం లక్షణాలు ఏంటి చిన్న వయసులో గుర్తించమని, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కింద తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆటిజం గురించి అవగాహన తెచ్చుకుని లేట్ చేయనివ్వకుండా కాపాడాలి. అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి.
1: ఆటిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోతకి వివరించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
0: థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరు ఇంతవరకు ఆటిస్టిక్ డే సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట కూలీ నంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

విన్న పాట ఘరాన మొగుడు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన భువనచంద్ర. గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన భువనచంద్ర.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: కిల్లర్ చిత్రానికి మనోజ్ చిత్రపాండ పాట విన్నారు.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: రాబోయే అతిథిలో వినబోతున్న పాట పెద్దరికం చిత్రానికి చిత్ర పాండే పాట, గీతరచన భువనచంద్ర.

రాబోయే అతిథిలో చివరిగా వింటున్న పాట జెంటిల్మ్యాన్. చిత్రానికి సురేష్ పీటర్స్, జీవి ప్రకాష్ పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీరు ఇంతవరకు రావోయి అతిథి కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: గుర్తు చేసుకుందాంలో ముందుగా వినబోతున్న పాట అంతం. చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

రచిస్తూ నరు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెమెతుకులు తిని బ్రతికే నీకు శిస్తుడు కట్టాలరా? అని ఫళ ఫళ సంకళ్ళు దెంచి

విన్న పాట మేజర్ చంద్రకాంత్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన జాలాది. ముఠా మేస్త్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. Oh, hey, Lisa. Oh, I get up on that.

0: నేను
1: ముఠా మేస్త్రి. మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తాజ్మహల్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: శుభ సంకల్పం చిత్రానికి, క్షమించాలి, శుభలగ్నం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాండపాట, గీతరచన సిరివెన్నెల.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట బాంబే చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: ఆశ ఆశ ఆశ చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

ప్రేమలేఖ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాండపాట, గీత రచన భువనచంద్ర.

మీరు ఇంతవరకు లాహరి లాహిన్లో కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. సమయం 12:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. వార్తలు వివరంగా. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజిన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణలు వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుక

0: అలాగే జూన్ 21న జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్ధరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारे की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజూరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 1,70,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా

0: హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2 మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ తేడాతో గెలిచిన విషయం తెలుస్తుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భీమాంజనేయ యుద్ధం శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందంచే పగటి వేషాలు వింటారు.

0: నారాయణ. ఆహా, నేడు కదా రామరాజ్యమును శాంతిమయ వసుదగ్గ ప్రభుత్వము స్థాపింపబడినది. సర్వే జనా సుఖనుభవంతుగా సుతితిస్తు నీతి నిబద్ధులై భూలోక వాసులు తమ నిత్యకృత్యం యథావిధిగా నివర్తించుచుండేది. ఇటు ఏడ భూలోకం వచ్చిందన్న మాటయే కానీ కళాభక్తులకు నాకు గ్రామ సంచారంగా కడిపిండ భోజనం మాత్రం కాటకం వచ్చినాయి. నమిషారణ్యమును కానీ దండకారణ్యమును కానీ బ్రహ్మ నదీ తీరమును కానీ ఎక్కడికైనా ఉపవాసం శరణ్యమగుతున్నది. కలహభక్తునకు కలహమున్న దినంబు పండుగ దినంబు నాకు ఈశ్వర కృప చేత ఇంతవరకు కడుపుచున్నాను దినదినంబు కరువు లేక కలహమొడిగిన నాడు ఉపవాస వ్రతము నేడు ఏమి చెప్పుదును పరమేశ్వరుని ఆజ్ఞయుటులా.
1: ఇక్కడ కొంచెం దూరములో
0: ఏమది
1: సీతామరోభిరామ మధురమైన నా నామ కటాక్షము నేను ఎంతగా వర్ణించగలవాడను దేవ దేవ, నేను ఎంతగా వర్ణించగలవాడను. అసురవంశభిరామ లోకాభిరామ భవ్య గుణధామ పావన దివ్యనామ అర్ఘకుల శ్యోమ రామ క్షమూపము పరంధామ.

0: కృష్ణ హరే హరే
1: హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
0: హరే రామ హరే రామ రామ రామ హరే హరే రామచంద్ర సకల సంపుడు సాధ్ర సీతా మనోభిరామ మధురమైనది రామ కటాక్షముగా వర్ణించగల వాడను అడుగడుగు నా శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై పరమాత్ముడు ప్రత్యక్షమగుతున్నాడు. గణతోదండ శోభా విభూషిత సుందర మధుర మోహన భుజమండల కాతోత్మర నారద కళా విలాసాల కార్యతల్ పుణ్యభూతి సత్య శాంతి నిర్మలయ మందహాస రామచంద్ర ప్రభువు నన్ను క్షమిపుము క్షమిపుమయ్యా క్షమిపుము. ఏమేమి ఈ నరమానుడుగైన కార్యకి కారణ్యములు ఇంతటి భయంకర శబ్దమా? ఎవరినై ఉండవచ్చును? నా దివ్య దృష్టిని చూచదుగాక. ఆహా ఏమి పాండురాజు పుత్రుడు బలభీముడు ద్రౌపది దేవి సముగంధిగా పుష్పము కోరగా అది తిత్తుడికై భీముడు అతి గర్వము చేయబోతున్నాడు. నా మాయాకల్పన చే ఇచ్చోడని ఒక బాలవృక్షము కావించి వృక్షమునికి ఒక ఫలము కావించి ఈ చెట్టు వద్దనే ముసలవాడనై మూలుగుచూ ముక్కుచూ నా తోకను ద్రోవకి అడ్డుగా వేసి ఉండదును. పాండురాజు పుత్రుడు దారి తప్పినడు వదారుడు. జై శ్రీరామచంద్రమూర్తికి జై. అహో
2: ఏమది మానవుడిని తలంచి తినే కాదు కాదు ముసలి వానరము. ఓ బక్క చిక్కిన ముసలి వానరము. ఈ ముసలి వానరమునకు ఏదో ముప్పు వాటి ఇల్లున్నది. అయినను విచారించదు కాక ఓయి మానవోత్తమ అనగాత్మా మహాత్మా అనగాత్మ ఈ మహా అడవి ఒంటరిగా పడి ఉన్నావు ఏమి పని మహాత్మా? నిధై మహిమకు నే చాల మెచ్చితి నీదు పేరే మయ్యా నీతి చరిత. ఓయ్ వానరాధమా ఈ ఘోరారణ్యములో నీ అవస్థ ఏమది?
0: అయ్యా అయ్యా నేను ఏమని చెప్పగలవాడనయ్యా. నడువజాలకయుంటి అడవి ఎల్దు బంధుజాలములు నన్ను వదలి పరుగులిడగా నా వడలు సడలినా ముసల వాడలై ఏడ్చుతున్నాను నా కోరిక తీర్చగలవే. నడువజాలకయుంటి అడవి ఎల్దు. అయ్యా
2: ఓయ్ మానవోత్తమ ఈ గోదావరణ్యములోని అవస్థ ఏమది? అయ్యా నా పేరు బలభీముడు అందురు.
0: ఏమేమి ఆ బలభీముడు నీవేనా?
2: అవును.
0: అయితే ఒక పండు కొరకి అయ్యా ఆ బలభీముడు అయితే నా కోరిక తీరినట్లే.
2: ఏమి నీ కోరిక?
0: శతానూరు సంవత్సరములైనదయ్యా. అదిగో ఆ చెట్టుకు ఒక బాల వృక్షము కలదు
2: పొలము కలదు
0: ఆ పొలము కొట్టించులతో భుజించి చిన్నబాడులయ్యి నా త్రోవ నీ పోయిందయ్యా.
2: ఏమి నీ కోరిక? ఈ వటావృక్షము నందు బాలమామిడి పళ్ళు కలదు.
0: అవును కదయ్యా.
2: బాలమామిడి పండు నీకు కొట్టించినట్లయితే అది భోంచేసి నీ బంధుకోటి వద్దకు పోయిదవు.
0: అవును.
2: అయితే ఆ పొలము ఎక్కడ ఉన్నదో నాకు చూపించుము.
0: అటుల చూడు భయ్య.

0: చూడమయ్యా. ఓయి మదనాథమా, ఆ ఫలము ఎచ్చదమున్నదో చూపించినచ్చు. నా గాంధీవముచ్చే గదాశ్రమచే కొట్టించదను నీకు, అది తీసుకుని విడదు కాక.
1: అయ్యా బాగా చెప్పింది, ఒక పొరడు కొర్రకి వెళ్తా ప్రకటమైపడరా అని పాటల్ల పడితే ఓ పాడుతలయా, నోట చెప్పిన అన్ని పాటించి తమ చేత ఎత్తుగా చూపించే మెచ్చవచ్చు. అయినను పలము కొట్టించదని బడాయి పలికి కొన్నంత ఆశను కాదన పాలు చేసి దుఃఖ కోపంలో తోలనాడుచున్నావా?
0: మానవుడు అల్పుడు, కోతి జానడు, ఈ కోతికి తోక భారడు. పంపిన భదరీ వనమున వరల, పంపిన భదరీ వనమున గుంపులుగా అని చోట కోమలి నన్ను వింపుక పుష్పము దమ్మని వచ్చి పేరు భీముడందురూ.
2: అయ్యా నా నామాంకితము బలభీముడు అందరు
0: బలభీముడు వానరా, వానరా కోతి పక్క చిక్కిన ముసలి కోతి, నీవెంత నీ బలమెంత నన్ను నే నీవు తొలనాడుచుంటివే.
1: ఏమేమి, నేను కోతినా?
0: అవును
1: నేను కోతిని.
0: మీరు కోతులే?
1: అవునవునులే, మేము కోతులమే. కోతి కోతి కోతలి మల్గితే నీ మూతి మీద అప్పలు చదరప్పదిగులా.
0: ఏమి చేసేదవురా?
1: భిక్షముల వారది లక్షించి లక్కజేరి త్రిపుట బలి మార్చిన మహా కపులు గారే, మా కోతల వీర పరాక్రముడికి తెలియదు. హరే రామ హరే రామ రామముతో జపించి రామభక్తులమై ఉన్నామయ్యా. మేము కోతులము కాదు, రాముడి భక్తులము.
0: సత్యాన్ని

0: 打开这个战队，
1: 马赫，
0: 耶，喇嘛，
1: 喇嘛，喇嘛，
0: 喇嘛，喇嘛，喇嘛，耶，喇嘛，喇嘛，喇嘛，喇嘛，耶，西喇嘛，
2: 耶，西喇嘛，这是穆迪金耶，
0: 完了，喇嘛，
3: 耶比。
0: భీముని యొక్క బాహుబల పరాక్రమని విరుంగవు కాబోలు భీష్మ ద్రోణ కృప కర్ణ అశ్వత్థామ ఇత్యాది మహావీరులచే జయ జయ ధ్వానములు పొందిన ఈ భీమసేనుని యొక్క బాహుబల పరాక్రమము నీ విరుంగవు కాబోలు. కోతి జానడు కోతికి తోక భార్యడు నిన్ను నీ వాళ్ళమును పట్టి ఇదిలము తిప్పి సప్త ఏడు సముద్రములు ఆవలో పారవేసిన నీకు దిక్కు ఎవరు రా కోతి కిష్కింతకు.
3: ఓయి భీమసేన, కన్నులో మెండుగా కలిగింది ఏది నీ గర్వమా? ఏమి నన్ను నా బాలమును బట్టి తిరిగిన తిప్పి సప్త సాగరముల ఆవల విసిరేసేదవా? నా బాహుబల పరాక్రము నీ వెరుంగము
0: ఇలా గులలాదు వాళ్ళము కదిలించలేము సాహసమే వాడరాదమ్మా. కుంభిణీలమ్మ పాదం బురుహా సిద్ధస్థమా గుమి గుమియా వినదావా? అయ్యో వారది ఒరే వానరా, ఇగు గెలమ్మున ఇక జంబులమున ఎక్కుపెట్టినటువంటి ఈ భీమసేను యొక్క బాహుబల పరాక్రము నీ వెరుంగవే, నీ వెరుంగవు కదా
3: తెలుపు
0: వినము. పకునిల్ దంపితినే
3: నీవా,
0: పకునిల్ దల్పితినే రూపమాపితి అలాహిడంబాసుర దుష్ట కీచకులను మన్ననే. ఓయ్ అనరా,
3: చెప్పుము చెప్పుము
0: అన్ననే. కురు జరాసంధుని పురాసంధుని ఒక్కండనే జీల్చితి వేరొక్కడు భీమునకు సాటి ఏల వానరా. వానరాధమా, ఈ భీమసేనుడితో యుద్ధమైన కొర్మ సింగముతో కొండతనము కాలభుజంగముతో పరిహాసం మృత్యువుతోనే పోరాటము కొండతో పొట్టేలు డీకును చందమును నీవు నన్ను ఎదుర్కొని చున్నావా మూర్ఖ ముసలి వానరమ్మా? పొమ్మావలకు
3: నన్ను నా వాళ్ళ పట్టు కాక నన్ను కోతి ఎందువు?
0: అవును
3: దానవలాదు లేక్ పాపము భీముడము పోరునకు నీ తరమా భీమసేనా
0: పిట్ట కొంచెము కూతగల అయ్యారే ఏమంటివి ఏమంటివి ఎంత మాట ఎంత మాట బుద్ధులు చెప్పవచ్చుదివి వనరా, బుద్ధులు చెప్పవచ్చుదివి భూమికి జానడు లేవు చూడగల కొద్ది జనుల పిట్ట కూత ఘనం పని సామెతాయరా దరి ద్రోహ పట్టి ఇది నము తిప్పిన చూడు వానరా ఎంత

0: నింజనున్న ఘన సాగరమావల వేషదా వందనాదమ్మా. కోతులు ఒక కోతియా మాకు నీతి బంధములు బోధించుటయా, ఒక నీతి బంధములు బోధించుటయా, అది అసంభవము, అవమానము, అవశ్యము. నిన్ను నీ రాముడు కాపాడునా?
1: అవునవును, నా రామచంద్రుడు కాక ఇంకెవరు కాపాడదురు, నా రామచంద్రుడు కాపాడును. రామ

0: రావు రఘురావు.
1: అయ్యా ఫలము కొట్టించినట్టివి, ఫలము లేకపాయే, నీ బల పరాక్రము చెప్పుచుంటివి, నాకు ఏమయ్యా? మన చరోత్తమ నీవు నన్ను, మన చరోత్తమ నీవు నన్ను అనరాని మాటలాడిదివి, నీకు మంచిదగునే. నీకు దిశాస్థలు దిశాస్థలు బావునే వానరా. నా బల పరాక్రము చెప్పింది నువ్వు వారుడు, అసహాయ సూర్యుడు, హరికంటనుండ
0: ఈ పల్లవా పల్లవా కుజాగ్ర బుద్ధి పత్రిక నిరుద్ధ బుద్ధ బర్కట ప్రబంధ బద్ధ కందర
1: జయత్వేదరం పురోచితం కమంచితం కమంత కంత కచ్చికం అనేక దేశములలో ఈ ఆంజనేయుడికి ఎదురు లేదు.
0: శ్రీరామ రామ రామేతి రమే రామ రమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాంబయ తత్నధీపం ఆజానుబాహు
2: అరవి

రథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు

0: దృశ్యము మేఘవర్ణము శుభాంగము లక్ష్మీకాంతము కమల నయనము యోగి వృద్ధాంగ గమ్యము వందే విష్ణు భవభయహరము సర్వలోకైకనాథము జై శ్రీరామచంద్రమూర్తికి
1: జై జై జై జై
0: హనుమా కాంచుకురము నా గదాస్త్రములచే నిన్ను సర్వనాశనం చేసిన
2: ఉపక్షణ కొద్ది ఎక్కువ ఇచ్చున్నావు నాతో యుద్ధములకు తలపడడం సాధ్యము
3: కాదు లోక సముక్తమాయీ లోకమెల్ల మీరను ప్రజలకు వరుసగనుగా విమసన
0: అయ్యా స్వామి నారద మహర్షి తమరు మంచి సమయానికి వచ్చారు స్వామి అందులోకే అన్నారు పెద్దలు ఊరగరారు మహాత్ములు మునేంద్రమా ఊరగరారు మహాత్ములు సార్వతపోధనులు నిత్య సధమల చరితులు వీరులు నాస్తిత సుజనోధారులు తమ వంటి పరమ ధార్మికులెందరూ మహాత్మా
3: ఈ మహానుడి చోడు మీకు ఆరాటము
0: ఈ మహనీయుడు ఎవరు స్వామి
3: వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి మీ సోదరుడు అయ్యా
0: సోదరుడు
3: సోదరుడు
0: సోదరా నేను వాయుపుత్రుడే
1: అయితే
0: నారద మహర్షి వచ్చి చెప్పడం వల్ల యుద్ధాన్ని నివారించడం కాక

0: నారాయణ జై శ్రీరామచంద్ర
1: జై శ్రీరామచంద్రమూర్తికి జై జై సీతారామచంద్రమూర్తికి జై అయోధ్య రామచంద్రమూర్తికి జై సీతావరోధి రామచంద్రమూర్తికి జై జై

0: రామచంద్రాయ మంగళం, సార్వభౌమాయ మంగళం, శ్రీ రామచంద్రాయ జై రామచంద్రాయుద్ధం సమాప్తము.
1: మీరింతవరకు భీమాంజనేయ యుద్ధం శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందంచే పగటి వేషాలు విన్నారు.
2: వన్ 2.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగారులోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను results.biee.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300 0099 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాము అని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ది చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈ రోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్ళీ అటువంటి పరిస్థితులు జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
0: చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిపురోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట్ర స్థాయి పురస్కారాలను 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్ధితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ధి అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్ధికి పునాదులుగా మలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో రక్తహీనత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద డాక్టర్ శనక్కాయల రాధా మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
6: డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ రాధామాధవి గారు, మీరు గుంటూరు జిల్లాలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులుగా, పీడియాట్రిషియన్గా, అలాగే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గుంటూరు జిల్లా సెక్రటరీగాను సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా ఫిబ్రవరి 13న ప్రపంచ రక్తహీనత అవగాహన రోజుగా పాటిస్తున్నామండి. ఈ నేపథ్యంలో అసలు రక్తహీనత అంటే ఏంటండి?
7: నమస్కారం అండి. ఫిబ్రవరి 13ని వరల్డ్ అనీమియా అవేర్నెస్ డేగా అందరం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామండి. అసలు రక్తహీనత అంటే మా లాంగ్వేజ్లో అనీమియా అంటామండి. అనీమియా అంటే అసలు ఏంటంటే, ఎప్పుడైతే బాడీలో బ్లడ్లో హిమోగ్లోబిన్ అన్నది పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని అనీమియా అంటాం. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయండి, రకరకాల కారణాలు. అంటే తినే ఆహారంలో ఏదన్నా లోపం ఉన్నా, లేకపోతే ఏదైనా అరుగుదల శక్తి సరిగ్గా లేకపోయినా, లేదా ఎక్కువగా రక్తం ప్రొడక్షనే సరిగ్గా లేకపోయినా, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. దానివల్ల ఎప్పుడైతే రక్తం పర్సంటేజ్ తగ్గుతుందో, అంటే డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటాం, దాన్ని అనీమియా అంటామండి. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా సరే వాళ్ళ ఏజ్కి సరిపడా హిమోగ్లోబిన్ లేకపోతే దాన్ని అనీమియా అని అంటామండి.
6: అయితే డాక్టర్ రాధామాధవి గారు, పిల్లల విషయానికి వద్దామండి. చిన్నపిల్లల్లో ఈ రక్తహీనత అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉందండి అసలు?
7: ఇప్పుడు చిన్నపిల్లలు అంటే, చిన్నపిల్లల్ని మేము మామూలుగా అయితే 3 విభాగాలుగా మార్చుతామండి. అంటే ఒకటేమో ఇన్ఫాన్స్ అంటాం, అంటే ఫస్ట్ 1 ఇయర్, తర్వాత నుంచి 1 ఇయర్ నుంచి 13 ఇయర్స్ వరకు ప్రీ అడాలసెంట్ అంటామండి, 13 నుంచి 18 ఇయర్స్ వరకు అడాలసెంట్, ఆ

0: ఏమో వాళ్ళు అడల్ట్ ఏజ్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. అయితే ఇది వరల్డ్ వైడ్ గా చూస్తేనండి, హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ లో అనీమియా ఉంది. అంటే పిల్లల్లో ఒక 100 మంది పిల్లలు వరల్డ్ లో ఉంటే దాంట్లో 50 మంది పిల్లలకి అనీమియా ఉంది. అది వరల్డ్ స్టాటిస్టిక్స్. ఇండియాలోకి వచ్చేసరికి అయితే 2/3 ఆఫ్ ద చిల్డ్రన్, అంటే ఒక లెస్ దెన్ 5 ఇయర్స్ పిల్లల్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 60% పిల్లల్లో మనం అనీమియా చూస్తున్నాం. అలాగే అడాలసెంట్ అంటే కొంచెం 16, 18, 17 ఇయర్స్ పిల్లల్లో చూస్తే దగ్గర దగ్గర 31-59% ఆఫ్ ద చిల్డ్రన్లో మనం అనీమియా అన్న ఇన్సిడెన్స్ చూస్తున్నామండి. అంటే నేను అనేది ఏంటంటే దీని యొక్క తీవ్రత మనకి కనపడకుండా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.
1: డాక్టర్ గారు, దీనివల్ల ఏమిటి అసలు పిల్లల్లో కలిగేటువంటి సమస్యలు ఏమిటి?
0: అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలండి, ఎప్పుడు కూడా అందరూ ఏమనుకుంటామంటే అనీమియా లేదా ఒక డిజీజ్ అంటే కొంచెం పువర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకే వస్తుంది, కొద్దిగా మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఎకనామికల్గా మనం డివైడ్ చేస్తే హై క్లాస్ పీపుల్కి ఈ అనీమియా అన్నది ఉండదు అని అనుకుంటాం. కానీ అనీమియా అన్నది 2 వర్గాల్లోనే, అటు రిచ్ పాపులేషన్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది, పువర్ పాపులేషన్లో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అనీమియా వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి?
1: అవునండి.
0: అయితే దీన్ని రెండుగా విభజిస్తామండి. ఒకటేమో క్లినికల్గా, అంటే ఒక పేషెంట్ కానీ ఒక చైల్డ్ కానీ వాళ్ళకి క్లినికల్గా అంటే వాళ్ళ మైండ్ స్టేటస్ మీద కానీ ఫిజికల్గా కానీ లేకపోతే వాళ్ళ గ్రోత్ దగ్గర ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్నది ఒకటి చూస్తాం, అంటే అది ఇండివిజువల్ లెవెల్లో. రెండోది, ఎందుకంటే మేము ఒక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అన్న ఆర్గనైజేషన్తో పాటు వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే అనీమియా ముక్త్ భారత్ అన్నది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అండి. సో మనం ఇండివిజువల్ లెవెల్లోనూ చూడాలి అనీమియా వల్ల ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఇంకొకటేమో సొసైటీలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నది చూడాలి. అది ఇండివిజువల్గా మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఏ పిల్లవాడైనా లేకపోతే ఆడపిల్లలైనా సరే ఫస్ట్ వాళ్ళకి అనీమియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కళ్ళు తిరగడాలు, లేకపోతే చిక్కాకుగా ఉండడం, ఎక్కువసేపు చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం, ఏ చిన్న పని చేసినా సరే వాళ్ళకి అలచటగా అనిపించడం, ఇవి వాళ్ళ క్లినికల్గా అంటే వాళ్ళు చెప్పే లక్షణాలు. లేదా మాకు ఆకలి వేయట్లేదు, లేదా పిల్లగాడిని మనం చూడంగానే ఏంటి అంత తక్కువ వెయిట్లో ఉన్నారు, అంత సన్నంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి గమనించాలండి, కొంతమంది బాగా లావుగా ఉన్నా సరే వాళ్ళకి అనీమియా అన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే లావుగా ఉన్న చైల్డ్కి అనీమియా ఉండదు అన్న కాన్సెప్ట్ లేదు, వాళ్ళలో కూడా రక్తహీనత అన్నది కనిపించవచ్చు. ఇవన్నీ క్లినికల్గా వచ్చే ప్రాబ్లమ్స్. అయితే దీనివల్ల ఏమవుతుంది, చైల్డ్ స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు, వాళ్ళు స్కూల్కి రోజు వెళ్ళాలంటే ఇష్టపడరు, చదువు సరిగ్గా ఉండదు, వాళ్ళ ఫ్యూచర్ సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో మనం ఎంతో అల్లారుముద్దుగా జాగ్రత్తగా చూసుకుంటున్న పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటేనండి, కాగ్నిటివ్ ఇన్కేపబిలిటీస్ అంటే వాళ్ళు చేయగలిగే పనులు కూడా వాళ్ళు సామాన్యంగా చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఈ అనీమియా వల్ల ఒకవేళ అనీమియాని కనుక మనం అర్లీగా డిటెక్ట్ చేయకపోతే వాళ్ళు ఈ చిన్న చిన్న కాగ్నిటివ్ డిసబిలిటీస్లో కూడా ఇబ్బంది పడి ఫ్యూచర్ మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇండివిజువల్ లెవెల్లో మనం చూస్తే. నెక్స్ట్ మనం ఒకవేళ సొసైటీలోకి వస్తే అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా దాని గురించి చూస్తే కనుక అది స్లోగా మన గ్రోత్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇవాళ సిటిజనే రేపు పౌరులు, రేపటి పౌరులు,
1: భావి భారత పౌరులు.
0: అవునండి. సో అలాంటి పౌరుల్ని మనం తయారు చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు స్టార్టింగే సరిగ్గా లేకపోతే కనుక రేపు మనకి ఫ్యూచర్లో మంచి సిటిజన్స్ ఉండరు. సిటిజన్స్ సరిగ్గా లేకపోతే మన లీడర్షిప్ పడిపోతుంది. ఎప్పుడైతే లీడర్స్ సరైన వాళ్ళు ఉండరో మన యొక్క కంట్రీ డెవలప్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. సో ఈ చిన్న ప్రాబ్లం చూస్తానికేమో చిన్నగా ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్స్ ఇండివిజువల్ నుంచి కంప్లీట్గా ఒక కంట్రీని కూడా కదిలిచ్చేసే అంత ఎఫెక్ట్స్ ఉంటాయండి.
1: మొట్టమొదట్లో మీరు కొన్ని కారణాలు చెప్పారు డాక్టర్ రక్తహీనతకి. పిల్లల్లో ఇంకా ఏమైనా కారణాలు, ఇదేమైనా వంశపారంపర్యం కూడానా?
0: అయితే ఇక్కడ మనం అనీమియా గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే అండి, ఇది 1 గంట లేకపోతే 1/2 గంటలో అయ్యే టాపిక్ కాదు. కాకపోతే మనకి ఈజీగా మనం కామన్గా చూసే కాజెస్ ఏంటంటే, మేము యూజువల్గా చూసేది న్యూట్రిషనల్ అనీమియా అంటాం. అంటే ఎప్పుడైతే ఆహార లోపం వల్ల జరిగే అనీమియాని న్యూట్రిషనల్ అనీమియా అంటాం. దాంట్లో 3 విషయాలు ఉంటాయండి. ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది, ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, ఇంకొకటి ఏమో B12 డెఫిషియన్సీ. మనం ఈ 3 కామన్గా చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అండి.
1: చిన్నపిల్లల్లో రక్తహీనతకు సాధారణ నిర్ధారణ పరీక్షలు ఏమిటి?
0: పరీక్ష కన్నా ముందు అండి నేను అసలు ఎందుకు వస్తుంది ఈ అనీమియా అన్నది, ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి? ఎందుకంటే మనకి ఎప్పుడైతే కారణాలు తెలుస్తాయో మనం దాన్ని ప్రివెన్షన్ కానీ దాని ట్రీట్మెంట్ కానీ కరెక్ట్గా చేయగలుగుతాం. అయితే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి ఎందుకు వస్తుంది అన్నది. ఒకటి, వాళ్ళు తినే ఆహారం. ఈ రోజుల్లో మనం అందరం దాని గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం, పిల్లలు తినే ఆహారం, తర్వాత వాళ్ళు తినే టైమింగ్స్, ఏమి తింటున్నారు, ఈ మూడు లోపాల వల్ల అక్కడ మన పిల్లల డైట్లో కనుక మనం ఇచ్చే ఆహారం లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో కనుక కరెక్ట్గా ఐరన్ రిచ్ ఫుడ్ లేకపోతే వాళ్ళకి అనీమియా వస్తుంది. సెకండ్, క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ తింటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ నార్మల్గా తినే డైట్, అంటే న్యూట్రీషియస్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే డైట్ క్వాంటిటీ బాగానే ఉంది కానీ వెళ్లాల్సిన మోతాదులో అన్ని న్యూట్రిషన్స్ వెళ్ళకపోయినా సరే వాళ్ళకి కామన్గా వచ్చే మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తాం. ఇంకొకటి అండి, మన ఇండియన్ పాపులేషన్లో మేము ఎక్కువగా చూసింది ఎస్పెషల్లీ పీడియాట్రిక్ పాపులేషన్లో వామ్ ఇన్ఫెస్టేషన్, అంటే నూనె పురుగులు. ఈ మధ్యలోనే మనం డివార్మింగ్ డే కూడా సెలబ్రేట్ చేసాము
1: ఫిబ్రవరి 10.
0: సో దానివల్ల కూడా పిల్లల్లో మేము సామాన్యంగా వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల, అంటే నూనె పురుగులు అంటాం కామన్ లాంగ్వేజ్లో మనం, దానివల్ల కూడా పిల్లల్లో ఎక్కువ శాతంగా అనీమియా చూస్తున్నామండి,
1: రక్తహీనత.
0: అయితే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే సింపుల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? సో సింపుల్ టెస్ట్లో ఫస్ట్ అండి క్లినికల్గా ఒక పేషెంట్ని కానీ ఒక చైల్డ్ని కానీ కళ్ళల్లో చూసినా సరే, లేకపోతే అరిచేతులు చూసినా, లేకపోతే నెయిల్ బెడ్స్ చూసినా, టంగ్ని చూసినా, నాలికను చూసినా సరే కొంతవరకు మాకు కొంత ఐడియా వస్తుంది ఏది ఈ పిల్లవాడికి రక్తహీనత ఉంది, అనీమియా ఉంది అని. అయితే మాకు మా ఐఏపీలో మా రీసెర్చ్స్ ఏం చెప్తున్నాయంటే అంతవరకు వెళ్లకుండానే మనం పిల్లలకి ముందుగానే ఐరన్ కనుక ఇస్తే, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఐరన్ ప్రోఫిలాక్సిస్ ప్రోగ్రామ్ పెట్టిందో ఆ ప్రోఫిలాక్సిస్ వల్ల ఏంటంటే పిల్లలు ఇప్పుడు నేను చెప్పినంత స్థితిలోకి వెళ్ళరు, అంటే అరిచేతులు చూస్తే మనకి రక్తం తక్కువగా ఉంది అన్నంత పరిస్థితి వరకు వెళ్లకుండా ముందుగానే మనం కనుక వాళ్ళకి ప్రోఫిలాక్టిక్గా ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తే ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళరు. అయితే సింపుల్ టెస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేయడం. ఏ లేదు, చిన్న ప్రిక్కిస్తాము, దాని నుంచి మనం బ్లడ్ కొంచెం తీసి హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అన్నది చూసి దాన్ని బట్టి ఫర్దర్ టెస్ట్ చేయొచ్చు. సో సింపుల్గా మనకి ఈజీగా అనీమియాని డయాగ్నోస్ చేసేది హిమోగ్లోబిన్ ప్రిక్ టెస్ట్ అండి.
1: ఎంత ఉండాలండి పిల్లలకి, ఎంత పర్సెంట్ ఉండాలి?
0: అయితే ఇప్పుడు ఏజ్ వారీగా ఉంటుందండి, 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు పిల్లల్లో అయితే నార్మల్గా 11 grams per deciliter కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే 5 నుంచి 11 ఇయర్స్ వాళ్ళకు కూడా మోర్ దెన్ 11.5 grams per deciliter. 12 ఇయర్స్ నుంచి ఆ పైన, అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోకి వచ్చేస్తే కనుక వాళ్ళు 12 grams per deciliter కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళలో అనీమియా లేదు. ఏ కొంచెం కూడా వీటి నుంచి తగ్గితే కనుక మనం మైల్డ్, మోడరేట్, సివియర్ అని అనీమియా గ్రేడ్స్ చేస్తామండి.
1: డాక్టర్ రాధామాధవి గారు, ఇంత సమస్య ఏంది అని తెలిసినప్పుడు నివారణ మార్గాలు ఏమిటండి?
0: డెఫినెట్గా మనం అనీమియా ట్రీట్మెంట్ కన్నా ముందు నివారణ మార్గాలే వెతకాలండి. ఎప్పుడైనా ఏ డిజీజ్ అయినా సరే అండ్ దాంట్లో కూడా అనీమియా ఈజ్ ద కండిషన్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్. మన ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా ప్రివెన్షన్ దానికి మనం చేయొచ్చు. అందుకని కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని ప్రోగ్రామ్స్, మా ఐఏపీ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు మాకు పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు అనీమియా ముక్తి భారత్ చేయాలి మన ఇండియా అని, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసి అని చెప్పి. అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ చిన్నపిల్లలు మామూలుగా 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇస్తాం. 6 నెలల నుంచి మనం వాళ్ళకి అన్నప్రసం చేసి తత్మా ఫుడ్స్ ఇస్తాం, అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఆ కాంప్లిమెంటరీ ఫీడింగ్ చేసేటప్పుడు అండి మనం వాళ్ళ ఏజ్కి తగ్గ వాళ్ళకి ఏమేమి మనం బలమైన ఆహారం పెట్టచ్చో అది పెట్టాలి. కొంతమంది తల్లులు ఏంటంటే తెలియక వాళ్ళకి ఓన్లీ చప్పగా ఫుడ్ పెట్టి లేకపోతే ఉత్తపప్పు పెట్టి అలా పెట్టేసరికి వాళ్ళు సంవత్సరం లోపలే అనీమియాకి ఇబ్బంది పడతారు. అలాగే 1 ఇయర్ దాటిన తర్వాత లేదా స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా మనం ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే రెయిన్బో మీల్ అంటున్నాం, అంటే ఒక ప్లేట్లో అన్ని కలర్స్ ఉండే ఫుడ్ ఉండాలి,
1: ఇంద్రధనస్సు రంగులు.
0: ఏంటంటే రైస్ ఉండాలి, దాంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కనిపించాలి, ఫ్రూట్స్ కనిపించాలి, నట్స్ కనిపించాలి, పెరుగు ఉండాలి. అట్లా మనం ఒక మంచిగా బ్యూటిఫుల్గా కనిపించే ప్లేట్ కనుక పెడితే పిల్లలకి వాళ్ళ యాక్సెప్టెన్స్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా పెడితే కూడా మనం అనీమియాని డెఫినెట్గా మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవి తినకూడదు, తినకుండా ఫుడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ అని ఉంటుంది, అలాంటి అసలు పిల్లలకి పెట్టకూడదు. కొంతమంది ఎక్కువగా పాలు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఒక పిల్లగాడు ఒక 1.5 లీటరే పాలు తాగాలి. అలాంటిది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏదో పాలు ఎక్కువ ఇచ్చేస్తే బాగుంటుంది పిల్లలని చెప్పి 1.5 లీటర్ పాలు వరకు ఇచ్చేస్తారు. అంతంత పాలు కూడా ఇవ్వకూడదండి. తర్వాత కొంతమంది ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోకి వచ్చాక వాళ్ళు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అని కాఫీ టీ ఇలాంటివి కూడా తాగకూడదు, ఎందుకంటే ఇవి తాగిన కానించి ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఈ స్టెప్స్ కనుక మనం జాగ్రత్తలు పడితే కనుక మన పేషెంట్ని లేదా మన చైల్డ్ని మనం అనీమియా నుంచి డెఫినెట్గా ప్రివెంట్ చేయవచ్చండి.
1: డాక్టర్ రాధామాధవి గారు, మరి చెప్పారు మీరు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేటువంటి అంటే జాతీయ స్థాయిలో ఉంటుంది, మీరు అందించేటువంటి కార్యక్రమాలు ఏంటి?
0: ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆర్గనైజేషన్లో నేను ముఖ్యంగా ముందు మా నేషనల్ ప్రెసిడెంట్ నీలం మోహన్ మేడంకిను, మా గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి నా వైపు నుంచి డెఫినెట్గా ధన్యవాదాలు తెలియపరుస్తానండి. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీ ప్రతి జిల్లాలో మీరు అనీమియా ముక్త భారత్ ప్రోగ్రామ్ని చేయండి, పిల్లలకి కూడా మనం ఏమేమి ఇస్తే ఏమేమి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకుంటే పిల్లలకి అనీమియా అన్నది రాదు. అందులో ముఖ్యంగా ఒకటి మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది ఇస్తుంది, ఏంటంటే 6 మంత్స్ నుంచి 5 ఇయర్ పిల్లలకి 1 ml ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ మనం ఇవ్వాలి. ఏది? వారానికి 2 సార్లు అది ఆశా వర్కర్ ఇవ్వాలి. ఏమండి ఇంకొకటి, 5 నుంచి 10 ఇయర్స్ వరకు పింక్ టాబ్లెట్, అంటే ఈజీగా రికగ్నైజ్ చేయడానికి, అది స్కూల్ టీచర్ అయినా కావచ్చు అంగన్వాడీ వర్కర్స్ అయినా ఇవ్వచ్చు, పింక్ టాబ్లెట్ వారానికి ఒకసారి. ఇంకొకటి, ఏజ్ 10 to 19 ఇయర్స్ పిల్లలకి బ్లూ టాబ్లెట్, అంటే ఈ కలర్స్ ఎందుకు పెట్టారంటేనే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. తర్వాత ప్రతి టాబ్లెట్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ స్ట్రెంగ్త్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అందుకని ఈ కలర్స్ పెట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఈ 10 to 19 ఇయర్స్ పిల్లలు కూడా స్కూల్ టీచర్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకు కూడా మనం డీవార్మింగ్ గురించి చెప్పాలి. ఏంటంటే నూనె పురుగుల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళకు కూడా మనం నూనె పురుగులకి టాబ్లెట్ ఆల్బెండజోల్ అంటాం, less than 6 months అయితే హాఫ్ టాబ్లెట్ ఇస్తాం, more than 6 months అయితే ఫుల్ 1 టాబ్లెట్ రోజుకి ఒకసారి ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వాలి, 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చండి. సో ఇది డీవార్మింగ్ ప్రోగ్రామ్. మనం ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటామో నాకు తెలిసి ఇప్పుడు నేను ఎట్లాగైతే 2/3 ఆఫ్ ద అడాలసెంట్ ఉన్నారో అనీమియా వల్ల ఇబ్బంది పడుతున్నారో దాన్ని మనం డెఫినెట్గా తగ్గించే అవకాశం ఉంటుందండి.
1: అందుకనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పోషణ్ అభియాన్ అనేటువంటి పథకం ద్వారా పోషకాహారం సమృద్ధిగా ఇచ్చేలా కూడా చాలా చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. మరి థీమ్ ఏమైనా ఇచ్చారా అండి?
0: ఈ సంవత్సరం మాకు థీమ్ ఇచ్చారండి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి, స్ట్రాంగ్ బ్లడ్ ఫర్ స్ట్రాంగ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ ఇండియా. దాంతోపాటు మాకు ఒక చాలా సులువుగా గుర్తుంచుకునే స్లోగన్ ఒకటి ఇచ్చారండి, స్మార్ట్ అని, SMART, అంటే ఎస్ అంటే స్క్రీనింగ్ ఎర్లీ. మనం నేను ఇందాక చెప్పినట్టు మీకు అనీమియా క్లినికల్ సింప్టమ్స్ వచ్చే ముందే మనం స్క్రీన్ చేయాలి, మేనేజ్ న్యూట్రిషన్ అండ్ ప్రివెన్షన్. ఏ అంటే ఎస్ ఇస్ ద కాజ్, దేనివల్ల అయితే వస్తుంది అనీమియా అన్నది, రైట్ ట్రీట్మెంట్, మనం ఆ పిల్లవాడికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ట్రాక్ రెస్పాన్స్. సో ఈ స్లోగన్ ఇచ్చి మాకు చాలా ఈజీగా మేము సొసైటీలోకి ఈ మెసేజ్ని తీసుకెళ్లే అవకాశం మాకు ఇచ్చారండి.
1: సో మొత్తం మీద ఏంటంటే రేపటి భావి భారత పౌరులైన ఆరోగ్యకరమైన పిల్లల్ని ఆరోగ్యకరమైన రక్తపుష్టిగా ఉండేలా మీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం అభినందనీయం. డాక్టర్ రాధామాధవి గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పిల్లల్లో రక్తహీనత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో తర్వాత లలిత గీతం వింటారు.

0: కార్యక్రమం తర్వాత విశేషాలు వింటారు.
1: ఇప్పుడు బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతీ నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము, కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్ళీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగజేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది. పావు లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి పావు వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది.

0: అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్ళు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి నెల రోజుల పాటు 1/2 టీ స్పూన్ చొప్పున పరకడుపున కనుక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకుని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు FM Rainbow 102.2. ఇప్పుడైతే మీకోసం అతడు చిత్ర నుంచి చందమామ చందమామ అనే సాంగ్ విందాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ఎం రెయిన్బో 102.2, అండ్ టైం చూస్తే 3 గంటలు దాటి 42 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है, इस जान और अनमान के लिए तेरी मुस्कान जरूरी है, और वो मुस्कान के लिए मेरी जान दे दूंगा या किसी की जान लूंगा.

0: అభి ఆప్ సున్ రహే థే హమారా విశేష్ కార్యక్రమ్.
1: సమయం 4 గంటలు దాటి 59 నిమిషాలు దాటి 54 సెకండ్లు అవుతుంది అండి. ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమైన సందేశ్ టు సోల్జర్స్ విన్నారు అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ఎం రెయిన్బో 102.2 అండ్ ఎస్ టైమ్ ఫర్ చిత్రగీతాలు అండ్ ఇప్పుడైతే మీకోసం జనతా గ్యారేజ్ నుంచి ట్రాక్ అయితే వినిసేద్దాం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ఎం రెయిన్బో 102.2, అండ్ ఇప్పుడైతే మీకోసం లవ్స్ మూవీ నుంచి యాసినీజర్ పాడారు అండ్ సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట మీ అందరి కోసం.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్ ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్, మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు, అన్ని ఒకే చోట. ఎఫ్ఎం రెయిన్బో,
2: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
4: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
3: అవునా? ఎంత?
4: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
3: ఓ, ఇంకా?

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత

0: వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. పారిశ్రామిక అభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ది జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యాసంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్ సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లి రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లి రవీంద్ర వెల్లడిస్తూ,
1: మన ఫ్యాన్ పాలసీలో సీనియర్ తీసాం, డిఎంఎస్ తీసేసాం, మెరిట్ తీసేసాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,90,85,793 మెట్రిక్ టన్ల హ్యాండ్ ఫ్రీగా అందించడం జరిగింది.
0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కేజీపీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపుల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 1,500,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ

0: ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కు వచ్చేటప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
1: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్టంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట అభివృద్ది, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వాతావరణం. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: TLI है ना?
2: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: EM आकाशवाणी సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృత్వా వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. కేంద్రం అస్మిన్ ఆర్థిక వర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణాయ 18,900 కోటి రూప్యకాణి వినియోజయతి. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధాన నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయై సర్వాన్ సంబంధాన్ అధికారిణ జాగరూకా భవేయురితి నిర్దిష్టవాన్. అమెరికా ఇరాన్ దేశాభ్యాం ఆగామి 6 దినపర్యంతం వ్యాపక శాంతి సంధి వార్తాయాం సహమతి ప్రకటిత. అపి చ న్యూజిలాండ్ దేశే FIH మహిళా నేషన్స్ కప్ ఇతి హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం 3-2 ఇతి అంతరాలేన విజిత్య ఉపాంత్య చక్రం ప్రవిష్టం.

ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయ ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజ్గార మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయాః అవదత్ యత్ గతవర్షస్య ఆగస్ట్ మాసాత్ ఆరభ్య 63 లక్షతోధికాః కర్మచారిణః PMBVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రే ఆనీతాః సంతి. ఏషు ప్రాయః 30% మహిళాః సంతి. సహ ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80% అధికాః సంస్థాః 25%తః న్యూనాః లఘుద్యమాః అపి సంతితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉక్తవాన్ యత్ భారతస్య సాంస్కృతిక ధరోహరస్య సంరక్షణం సంవర్ధనంచ నవోత్సాహేన వర్ధమానం అస్తి. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రకాశితే సందేశే తేన ఉక్తం యత్ విరాసత్ భీ వికాస్ భీ విరాసత్తః అపి వికాసోపి ఇతి దృష్ట్యా ప్రేరితాః ప్రయాసాః జనాన్ భారతస్య సనాతన పరంపరాభిః పునః సంయోజయంతీతి. ఆగామిషు చతుర్పంచ దినేషు తెలంగాణా ఒడిశా జార్ఖండ్ విహార ఛత్తీస్గఢ్ ఇత్యతేషు కేషుచిత్ భాగేషు నైరుత్య ప్రావృటః అగ్రేగమనాయ పరిస్థితిః అనుకూలా అస్తితి భారతీయ ఋతువిజ్ఞాన విభాగః అవదత్. ఋతు విభాగానుగుణం అసమ మేఘాలయ ఉపహిమాలయీయ పశ్చిమబంగక్షేత్రం సిక్కిం రాజ్యేషు చ అగ్రిమేషు చతుర్షు దినేషు మహతీతః అతిమహతీ వృష్టిం అన్వవర్తితుం శక్నోతి ఇతి అనుమన్యతే. ప్రియాః శ్రోతారః అంతే క్రీడావార్తాః. FIH మహిళా నేషన్స్ కప్ హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం 3-2 ఇతి అంతరాలేన పరాజితవత్, ఉపాంత్యచక్రం ప్రవిష్టంచ. అయం భారతస్య నిరంతరం తృతీయః విజయః అస్తి. తీసరిషు స్పర్ధాసు విజయం ప్రాప్య భారతదళం పూల్ ఏ ఇతి మధ్యే శీర్షస్థానం ప్రాప్తవత్ తథా ఉపాంత్యచక్రం ప్రవిష్టవత్. ఉపాంత్యచక్రే భారతదళస్య సాముఖ్యం చిలీ కొరియా దేశయోః మధ్యె భావినా స్పర్ధాయాః విజేతృదళేన సహ భవిష్యతి. ఫీఫా విశ్వ చషక క్రీడాయాం అద్య రాత్రౌ సంయుక్త రాజ్య అమెరికా దేశస్య అట్లాంటా క్రీడాంగణే గ్రూప్ ఏ క్రీడాయాం చోకోస్లోవాకియా దేశః దక్షిణ ఆఫ్రికా దేశేన సహ స్పర్ధిష్యతే. క్రీడా రాత్రౌ 9:30 ఆరభ్యతే. పశ్చాత్ స్విట్జర్లాండ్ దేశః సంయుక్త రాజ్య అమెరికా దేశస్య లాస్ ఏంజలీస్ క్రీడాంగణే రాత్రౌ 12:30 గ్రూప్ బి క్రీడాయాం బోస్నియా హర్జెగోవినా దళే సమ్ముఖీ భవతః. ఫీఫా విశ్వచషక స్పర్ధాయాం కొలంబియా దేశస్య విజయః ఇతి వార్తాః.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: కార్యక్రమంలో వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంటల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీమతి ఎం శిరీష గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
5: ఎం శిరీష గారు నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: మీరు ఇక్కడ గుంటూరులో ఉన్న శిరీష గారు నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: మీరు ఇక్కడ గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
6: అవునండి.
5: అయితే ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం?
6: మాది రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అండి.
5: మరైతే మానవాళికి అత్యంత ముఖ్యమైన వనరుల్లో నీరు అనేది అత్యంత ముఖ్యమైనది కదండి.
7: అసలు ముందుగా నీటిని ఎందుకు సంరక్షించుకోవాలంటారు?
6: ఈ వర్షపు నీటి, ఇప్పుడు మన ఉన్న వనరులన్నింటిలోనూ నీరు అనేది చాలా ముఖ్యమైనదండి. అందుకని నీరు లేకపోతే జీవం లేదు. వర్షం, మంచు అనేవి రెండు స్వచ్ఛమైన వనరులు. సో నదులు, సరస్సులు, భూగర్భ జలాలు, ఇతర నీటి వనరులపై రెండు ప్రధాన వనరుల ద్వారానే నీటిని పొందుతూ ఉంటాం. అయితే వర్షంలో అధిక

0: భాగం నీరు వృధా అవుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుదల వల్ల, అభివృద్ధి వల్ల, అలాగే పట్టణీకరణ వల్ల కూడా మనం నీటి బాగా వాడుతూ ఉంటాము. దానివల్ల నీటి ఎద్దటి కూడా పెరుగుతుంది. దీనివల్ల మనము వర్షపు నీటిని చాలా జాగ్రత్తగా భావితరాల వాళ్ళకి మనం ఈ వనరుని అందించడానికి మనం జాగ్రత్తగా వాడుకోవాలి, దాన్ని నిలువ చేసుకోవాలండి.
1: మరి అయితే ఇలా వర్షపు నీటిని సంరక్షించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: ఈ వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి ఫస్ట్ ప్రధానంగా గ్రామంలో వర్షపు నీటిని సంవత్సరం పొడవునా ఇంటిలో గల భూగర్భ జలం ట్యాంక్ని ఒకటి నిర్మించుకోవాలండి. ఇలా నిర్మించుకోవడం వల్ల స్వయంగా మనకి ఆ రోజు అంటే ఆ సంవత్సరానికో లేకపోతే ఆ రోజుకో కావాల్సిన నీరుని వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే ఈ భూగర్భ ట్యాంకుల నుండి నీటిని తోడుకోవటానికి ఒక చిన్నపాటి చేతి పంపును కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మనం ఇంధనం పొదుపు చేసుకోవచ్చు. అలాగే ఈ నీటిని వ్యవసాయ నిమిత్తం కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ నీటిని సురక్షితమైన త్రాగునీటిగా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల జబ్బులు బారిన కానీ రోగాల బారిన కానీ పడకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారండి.
1: ముందుగా నీటి సేకరణ అంటే ఏంటి, వాటిని ఎందుకు సేకరించాలంటారు?
0: భవిష్యత్ అవసరాలు ఉపయోగించుకోవటానికి వీలుగా వాన నీటిని సేకరించడం అనే పద్ధతిని నీటి సేకరణ అంటారండి. అంటే మనం రేపు పొద్దున్న ఫ్యూచర్లో మన భావితరాల వాళ్ళకి ఈ నీటిని అందించాలి, అందుకొనకు మనము దీన్ని సేకరించుకుని దాన్ని నిల్వ చేసుకోవాలి, దాన్ని నీటి సేకరణ అంటామండి. అలాగే ప్రతి ఎండాకాలంలోనూ మనం ఈ సంవత్సరం ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా, ఎప్పుడు లేనంతగా ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటాం. నదులు చెరువులు నీరు ఎండిపోతూ ఉంటుంది, మంచినీరు కూడా దొరకని పరిస్థితి మనకి లభ్యమవుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు కూడా ఇంకిపోతూ ఎండిపోతూ ఉన్నాయి, బావుల్లో బోర్లల్లో నీళ్లు ఇంకిపోతూ ఉన్నాయి. దీని ప్రభావం గ్రామాల్లో నివసించే ప్రజలకు మరియు పట్టణాల్లో నివసించే ప్రజలకు అందరికీ దీనివల్ల నీటి కొరతని ఏర్పడుతుంది. పరిశుభ్రమైన నీటిని లభ్యత లేక ప్రజలు రోగాలు బారిపడి పోతున్నారు. కనుక నీటిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత.
1: అయితే మరి ఇలా నీటిని సంరక్షించుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయంటారు?
0: నీటిని సంరక్షించుకునేవి రెండు పద్ధతులండి. ఒకటి, భవనపు పైకప్పులో పడే వర్షపు నీటిని ఇంటి ఆవరణలో గల భూగర్భ ట్యాంకుల్ని సేకరించి భవిష్యత్ అవసరాలకు వాడుకోవచ్చు. రెండోది, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వాటిల్లోకి వర్షపు నీటిని సేకరించి తద్వారా భూగర్భ జలాలని పెంపొందించే భవిష్యత్ అవసరాలకు వాడుకునేది రెండో పద్ధతి.
1: మరైతే ఇళ్లలో భూగర్భ ట్యాంకుల్లో నీటిని సేకరించుకొని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, ఇలా ఏ విధంగా సేకరించాలంటారు?
0: అయితే ఈ భూగర్భ ట్యాంకులు అన్నది ఇది చాలా పాత పద్ధతి అండి. ఇంటిలోనే సూర్యరశ్మి పడకుండా భూమి లోపల నీటి ట్యాంకుని నిర్మించుకోవడం. ఈ ట్యాంకుని కనీసం 7 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల లోతు ఉంటుంది. ఈ ట్యాంకులోని వర్షపు నీటిని భవనం పైకప్పు నుండి భూగర్భ ట్యాంకులోనికి ఒక పైపు ద్వారా నిర్మించుకోవచ్చు.
1: అయితే ఇలా భవనం పైకప్పు మీద పడిన నీటిని సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముందుగా ఆకాశం నుండి పడే వాన నీరు పైకప్పు మీద పడుతుంది. అందుకని మనకు వర్షాకాలం మొదలవుతుంది అనగానే మొదటిగా మనం మన పైకప్పుని శుభ్రపరచుకోవాలి. దాని మీద చెత్త చెదారం ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. అలాగే ఆకులు ఏమైనా చెట్ల కింద గనక ఉంటే ఆ ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఆ నీటిని నింపే జాలిని కానీ ఆ నాళాలని కానీ తీసేసి శుభ్రపరచుకుంటూ ఉండాలి. మనం పొడి చెత్త కనుక ఉంటే దాన్ని శుభ్రపరచుకోవాలి, లేదంటే మనం నీరు పోసి కూడా కడుక్కోవచ్చు. కొన్నిసార్లు ఈ ఆకులు పడి ఉండి కుళ్ళిపోయి దాని వాసనకు ఆ నీరు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల జనాలు రోగాల బారిన కూడా పాడే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం పైకప్పుని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలండి. అలాగే ఈ పీవీసీ పైపులను కూడా ఒకసారి క్రమబద్ధీకరించి క్రమబద్ధంగా వాటిని కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలాగే మనం ఎప్పటికప్పుడు ఆ పైపుల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా క్లాంపులు ఏమైనా ఊడిపోయాయా, లేకపోతే శుభ్రంగా ఉన్నాయా, తుప్పు పట్టాయా, అలాంటివి ఏమైనా ఉంటే మనం చూసుకొని దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలాగే ఆకులు అడ్డుకునే సాధనం ఒకటి ఉంటుందండి, అది ఉందా లేదా జాలి రూపంలో అది ఉందా, అది ఉంటే మొదటిగా వచ్చే ఆకులు చెత్త చెదారం ఆ జాలిని అడ్డుకుని మంచి నీటి శుద్ధి చేసి అది కింద వరకు వెళ్తుందండి. ఒకవేళ ఇది కానీ లేకపోతే మనం వడపోత ప్రక్రియ అనేది ఇంకొకటి ఉంటుందండి, అది మనం తయారు చేసుకోవచ్చు.
1: మరి ఈ వడపోత ప్రక్రియ అనేది ఏ విధంగా చేస్తారండి, దానికి ఏమైనా ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయా?
0: ఇది చాలా సింపుల్.

0: అండి, మనం కంకర, ఇసుక, అలాగే నెట్లాన్ అంటే నెట్ మెటీరియల్, ఈ మూడు తీసుకొని వడపోత సారాన్ని రూపొందించుకోవచ్చు. ఇది రూపొందించుకుని మన పీవీసీ పైప్ నుంచి ఇది తయారు చేసుకుని కింద మన తొట్టె ఉంటుంది కదండి, ఆ తొట్టె మీద ఇది పెట్టుకుంటే ఈ ఆకులు చెత్త చెదారం అన్నది ఈ వడపోతకి వచ్చి ఇక్కడ ఫిల్టర్ చేస్తుందండి. ఇదంతా నిల్వ తొట్టె భవిష్యత్ అవసరాల కోసం వడపోసిన వాన నీటిని సేకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ తొట్టెని ఫస్ట్ మనము సున్నం వేసుకోవాలండి నాలుగు సైడ్లు, ఎందుకంటే సున్నం వేయటం వల్ల దాంట్లో ఉన్న చల్లపరుస్తుంది ఆ నిల్వ తొట్టెని, అలాగే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అలాంటివి అన్నిటిని చంపుతుందండి. అలాగే దానిపైన మనము కడప పలకలతో గానీ లేదా కాంక్రీట్ పలకలతో గానీ ఆ తొట్టె మీద మనం మూత వేసుకుని అమర్చుకోవాలండి.
1: దీనికి మనం పైప్ కుళాయిని ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలంటారా?
0: ఇది మనము మనకు అవసరం అయినప్పుడు మనకి కుళాయిలు రెండు పెట్టుకున్నా ఒకటి పెట్టుకున్నా ఎవరి అవసరం బట్టి వాళ్ళు పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చండి.
1: అంటే ఈ పద్ధతిలో మనం ఇంటి పైకప్పు మీద పడ్డ నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలో చెప్పారు కదా, మరి ఇంకుడు గుంతలు అని చెప్పేసి అన్నారు కదండి, అంటే ఏంటండి?
0: ఈ ఇంకుడు గుంతలు అన్నది ఇంకొక పద్ధతి అండి. ఈ వానాకాలంలో మన ఇంటి కప్పు మీద పడి కురిసిన నీటిని మామూలుగా మనము ఒక పైపు ద్వారా మనం ఇంట్లోకి వదులుకుంటాం లేదా రోడ్డు మీదకి వదులుకుంటాం. ఆ రోడ్డు మీదకి వదులుకున్నప్పుడు మామూలుగా మన రోడ్లు తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఉంటాయి. అయితే ఈ వర్షపు నీటి వృధా అవుతుంది, అవి ఆవిరైపోతాయి కానీ అవి ఇంకవు, భూమిలోకి ఇంకవు. అందుకని ఈ పీవీసీ పైపులు గనక మనము మన పెరట్లోకి కానీ మన ఇంట్లో తొట్టెలోకి కానీ మనం పెట్టుకుంటే గనక ఆ ఇంకుడు గుంతల్లో వాటర్ ఫిల్టర్ అయ్యి అవి భూగర్భ జలాలని పెంపొందిస్తుంటాయి. అదే దీన్ని ఆంగ్లంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కూడా అంటారండి.
1: అయితే మరి ఇలాంటి ఇంకుడు గుంతలను ఎలా నిర్మించుకోవాలంటారు?
0: ఈ ఇంకుడు గుంటలు 4 అడుగుల వెడల్పు, 4 చదరపు అడుగుల పొడవు మరియు 8 అడుగుల లోతు త్రవ్వాలండి. ఆ తర్వాత త్రవ్విన తర్వాత దాంట్లో ఇసుక, ఆ తర్వాత కాంక్రీట్, ఆ తర్వాత రాళ్లు వేసి దీన్ని 6.5 అడుగుల వరకు నింపుకోవాలండి. అంటే మన గ్రావెల్, ఇసుక ఇవన్నీ వేసి 6.5 వరకు అడుగులు నింపుకుని దాని తర్వాత దీన్ని మనము కప్పుకోవచ్చండి.
1: అంటే ఏ మెటీరియల్తో కప్పుతారండి ఈ ఇంకుడు గుంతల్ని?
0: ఈ ఇంకుడు గుంతలకి మన భవనాల నుంచి పీవీసీ పైపులతో మనము కనెక్ట్ చేస్తామండి. కనెక్ట్ చేసి దానిపైన ఇందాక నేను చెప్పినట్టు కడప స్టోన్స్ కానీ లేదా కాంక్రీట్ స్టోన్స్ కానీ వేస్తే దానిలో చెత్త అంటే మన గాలి ద్వారా వచ్చే చెత్త దుమ్ము అలాంటివి ఏవి పడకుండా మనకి స్వచ్ఛమైన నీటిని మనకి లభ్యపరుస్తుందండి.
1: మరి అయితే ఈ పద్ధతి ద్వారా మనం ఎంతవరకు సుమారు నీటిని సేకరించుకోవచ్చు అంటారు?
0: భవనాల ఉపరితల ప్రదేశం, తొట్టి పరిమాణం మరియు అక్కడ ఆ ఊర్లో పడే వర్షపాతంపై ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో, ఇప్పుడు మనం ఏదైనా నివసించే ప్రాంతంలో 100 చదరపు అడుగుల ఉన్న ప్రదేశంకి 500 మిల్లీలీటర్లు వర్షపాతం పడితే గనక సుమారుగా 50,000 లీటర్లు ఉంటుంది. ఇందులో కొంత పైకప్పుపై ఇంకిపోతుంది, ఇంకొంత వ్యర్థమవుతుంది. మనము సుమారుగా 80% వరకు మనం పరిరక్షించుకోవచ్చండి. అదే నేను ఇందాక 2 పద్ధతులు చెప్పాను కదండి, ఒకటేమో భూగర్భ ట్యాంకులు మరియు ఇంకొకటి ఇంకుడు గుంతలు. అదే భూగర్భ ట్యాంకుల ద్వారా అయితే సుమారుగా 10,000 లీటర్ల వరకు మనం ఆదా చేసుకోవచ్చు, అదే ఇంకుడు గుంతల ద్వారా అయితే 40,000 లీటర్ల వరకు మనం ఆదా చేసుకోవచ్చు అండి.
1: ఈ విధంగా ఇంకుడు గుంతల ద్వారా నీటిని సేకరించడం వలన ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటారు?
0: మనిషి అవసరాలకు సరిపడే నీటిని లభ్యత కలుగుతుంది. మనం ఇప్పుడు ట్యాంకర్లో లేకపోతే వేరే వాటి మీద కొనుక్కునే అవసరం ఉండదు. అలాగే నీటిని సమకూర్చుకోవడానికి కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. దీనికి కొరకు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏ స్కీమ్లు పెట్టాల్సిన అవసరం లేదు.
1: ప్రభుత్వ ఖర్చు తగ్గుతుందంటారు.
0: అలాగే పట్టణ గ్రామ స్థాయిలో నీటి డిమాండ్ తగ్గుతుంది, భూగర్భ నీటి పరిస్థితి మెరుగుపడుతుంది, వీటిపై ఖర్చు పెట్టేది కూడా తగ్గుతుంది.
1: మరైతే ఇప్పటి వరకు మీరు 2 విధాలుగా ఈ నీటిని పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఇలా చేయడానికి మొదటి విధానంలో చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు?
0: సుమారుగా మనకి 3,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుందండి. ఒక్కొక్క ఇంటికి కానీ లేదంటే ఒక్కొక్క కమ్యూనిటీ అంటే మొత్తం గ్రామీణ ప్రజలందరూ కలుపుకొని చెరువు కొంచెం అలా వేసుకుని పంచాయతీ తరఫు నుంచి ఒక్కొక్క ఇంటికి ఇంకుడు గొంత కానీ కట్టుకుంటే వాళ్ళకి 3,000 నుంచి 30,000 దాకా ఖర్చు అవుతుందండి.
1: మరి అయితే వ్యక్తిగతంగా ఒక్కొక్క వినియోగదారుడు లేదా తమ సొంత ఇళ్లలో ఇలా భూగర్భ ట్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఎంత ఖర్చు అవుతుందంటారు?
0: భూగర్భ ట్యాంకు కూడా ఇంచుమించు ఇంతే ఖర్చు అవుతుందండి.

0: 3,000 నుంచి 30,000 వరకు ఖర్చు.
1: మరి అయితే ఇప్పుడు రైతు స్థాయిలో కూడా ఈ మధ్య ప్రభుత్వాలు పంట కుంటలను ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు కదా, అలా రైతులు ఈ పంట కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సహాయం అందుతుందా?
0: ప్రభుత్వం తరపు నుంచి అయితే నీరు ప్రగతి అనే పథకం, వాటర్ అండ్ డెవలప్మెంట్ ద్వారా నీటి కుంటలు నిర్మించుకోవచ్చండి, ప్రభుత్వం వారు వారికి రైతులకి అందిస్తున్నారు.
1: సరేనండి, అయితే మీరు ఇప్పటి వరకు నీటి సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, ఎవరికి వారే తమ ఇళ్లలో ఈ భూగర్భ జల ట్యాంకులను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇంకుడు గుంతల ద్వారా నీటిని ఎలా సంరక్షించుకోవచ్చు, ఆ ఇంకుడు గుంతల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది, అది ఏ విధంగా తయారు చేయాలి, ఆ ఇంకుడు గుంతల్లో ఇలా పొదుపు చేసుకున్న నీటిని మనం భవిష్యత్తు అవసరాల కోసం ఎలా వాడుకోవచ్చు అనే వివరాలు, వాటితో పాటు రైతులకు సంబంధించి ఈ రైతులు పంట కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

కాయలు బాగా పొడవుగా ఉంటాయి. పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటాయి. వర్షాధారంగాను అలాగే నీటి వసతి కింద సాగుకు అనుకూలమైన రకం. దిగుబడి 45 నుండి 50 క్వింటాల్ వరకు హెక్టర్కు వస్తుంది. ఇక LCA 305, దీన్నే LAM 305 అని కూడా పిలుస్తూ ఉంటారు. పొడవైన కాయలు అలాగే లావైన కాయలు కలిగిన రకం ఇది. పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలమైన రకం. నీటి ఆధారపు పంటకి అనుకూలం. దిగుబడి దాదాపుగా 60 క్వింటాల్ వరకు హెక్టర్కు వస్తుంది. ఇంకొక రకం LAM 334, దీన్నే LCA 334 అని పిలుస్తూ ఉంటారు. ఈ రకం 2006 విడుదల చేయబడిన రకం. మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి. కాయలు 7 నుండి 8 సెంటీమీటర్ల పొడవుతో మంచి ఎరుపు రంగును కలిగి ఉంటాయి. వర్షాధారంగాను అలాగే నీటి వసతి కింద కూడా సాగుకు అనుకూలమైన రకం. ఎగుమతికి అనుకూలమైన రకం ఇది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని సుస్థిర దిగుబడినివ్వగల రకం. జాతీయ స్థాయిలో ప్రశాంత్ అనే పేరుతో ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. దిగుబడి 60 నుండి 65 క్వింటాల్ వరకు ఒక హెక్టర్కి వస్తుంది. ఇక LCA 353, ఈ రకం మొక్కలు గుబురుగా మధ్యస్థంగా ఉంటాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులో 7 నుండి 9 సెంటీమీటర్ల పొడవుతో సన్నగా ఉంటాయి. పచ్చిమిర్చికి అలాగే ఎండుమిర్చికి కూడా అనుకూలమైన రకం. LCA 334 రకం కన్నా కూడా 1 నెల రోజుల ముందుగానే కాపుకొచ్చే రకం. కాయలు పండిన తర్వాత మంచి నిగారింపుతో ఆకర్షణీయమైన ఎరుపు రంగును కలిగి ఉంటాయి. జాతీయ స్థాయిలో LAM 353 అనే పేరుతో విడుదల చేయబడిన రకం ఇది. దిగుబడి 60 నుండి 65 క్వింటాల్ వరకు ఒక హెక్టర్కు వస్తుంది. ఇంకొక రకం LCA 625, ఎండుమిరపకి ఈ రకం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రకంలో మొక్కలు బలిష్టమైన కొమ్మలతో ఎత్తుగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి కాపు చిక్కగా ఉంటుంది. ప్రధాన పొలంలో నేరుగా ఎదపెట్టడానికి మిక్కిలి అనుకూలమైన రకం. కాయలు సన్నగా మధ్యస్థ పొడవుతో అంటే 8 నుండి 10 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. పచ్చికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాల్లోకెల్లా ఎక్కువ ఘాటు కలిగిన రకం ఇది. కోత ఆలస్యమైనప్పటికీ కాయ రంగును కోల్పోదు. సాధారణ పద్ధతిలో నిల్వ చేసినప్పుడు కూడా కాయలు 2 నెలల వరకు రంగు తగ్గకుండా ఉంటాయి. కాయ తోలు పలుచగా ఉండి ఎక్కువ ఘాటు ఉండడం వల్ల కాయకుళ్ళు తెగులను కూడా కొంతవరకు తట్టుకుని తాలుకాయలు చాలా తక్కువగా వస్తాయి. హెక్టార్కి 65 నుండి 70 క్వింటాల్ వరకు దిగుబడిగా వస్తుంది. LCA 334 రకం కన్నా కూడా 35% వరకు ఎక్కువ దిగుబడి వస్తుంది. LCA 620, ఈ రకంలో మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి. మొక్కల దిగువ కొమ్మల నుంచి కాపు మొదలయ్యి ఆఖరి కాపులో కూడా కాయ పరిమాణం తగ్గకుండా ఉంటుంది. 170 నుండి 190 రోజుల కాలపరిమితి గల మధ్యకాలిక రకం ఇది. కాయలు లావుగా మధ్యస్థ పొడవుతో మంచి ఎరుపు రంగులో ఉంటాయి. ఎండుమిరపకాయలకి అనుకూలమైన రకం. కాయలు లావుగా ఉండడం వల్ల సన్న రకాలతో పోల్చినట్లయితే కోత కూలి చాలా వరకు తగ్గుతుంది. కాయలు నిగారింపైన ఎరుపు రంగులో మధ్యస్థ కారాన్ని కలిగి ఉంటాయి. జాతీయ స్థాయిలో విడుదలకి సిఫారసు చేయబడిన రకం ఇది. హెక్టార్కి 65 నుండి 68 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. ఇంకొక రకం LCH 111, ఇది హైబ్రిడ్ మిరప రకము. మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి. కాయలు మధ్యస్థ లావుగా పొడవుగా ఉండి మంచి ఎరుపు రంగుతో ఉంటాయి. 165 నుండి 180 రోజుల కాలపరిమితి కలిగిన రకం ఇది. కాయలు మంచి రంగుతో మధ్యస్థ కారాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం కుకుంబర్ మొజాయిక్ వైరస్ని చాలా వరకు తట్టుకుంటుంది. హెక్టార్కి 75 నుండి 80 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. ఇక పాప్రికా రకాలు, ఇవి కాయలు లావుగా పొడవుగా ఉండి కారం తక్కువగాను రంగు ఎక్కువగాను ఉంటాయి. ఈ రకాలని ఊరగాయ పచ్చళ్ళకి సలాడ్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రకాలకి యూరోపియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని లాంఫారంలో 1985 నుండి ఎగుమతికి అనుకూలమైన రకాల రూపకల్పనకి చర్యలు చేపట్టడం జరిగింది. దీని ఫలితంగా LCA 424, LCA 436 రకాలని లాంఫారం నుంచి విడుదల చేయడం జరిగింది. LCA 436, ఈ రకం మొక్కలు మధ్యస్థ పొడవుతో కొమ్మలు కొద్దిగా పక్కకి విస్తరిస్తూ పెరుగుతాయి. 170 నుండి 180 రోజుల కాలపరిమితి గల మధ్యకాలిక రకం. పచ్చికాయలు ఆకుపచ్చ రంగులోనూ, ఎండిన కాయలు ఆకర్షణీయమైన ఎరుపు రంగులోనూ మధ్యస్థ పొడవుతో ఉంటాయి.

0: తక్కువ ఘాటును కలిగి ఉంటాయి. ఆవకాయకి అలాగే కారం పొడి తయారీకి బాగా పనికొచ్చే రకమిది. అధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతాల్లో కూడా నిలకడైన దిగుబడిని ఇస్తుంది. హెక్టార్కి 38 నుండి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ రకాలన్నీ కూడా మిరపలో ఖరీఫ్లో నాటుకోవడానికి అనుకూలమైన రకాలు.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ఎం రెయిన్బో 102.2. అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 14 సెకండ్లు అవుతుంది. అండ్ ఇప్పటి వరకు ఖరీఫ్ సాగుకు అనుకూలమైన మిరప రకాల గురించి విన్నారు. అండ్ ఇప్పుడైతే మీకోసం ప్రోగ్రామ్ సమ్మరీ.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్ ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్, మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు అన్ని ఒకే చోట ఎఫ్ఎం రెయిన్బో.
4: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు ఎఫ్ఎం రెయిన్బో 102.2. అండ్ ఇప్పుడైతే ప్రసార విశేషాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 7 గంటల 30 నిమిషాలకు ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. అనంతరం చిత్రగీతాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ వింటారు. 8 గంటలకు తెలుగు సాహితీ కార్యక్రమంలో శ్రీ సాగర్ శ్రీరామ కవచం స్వీయ కవితలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి డాక్టర్ స్వామినాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:48 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ప్రసార కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం.
5: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఒక ప్రకటన వింటారు. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ లైమ్స్టోన్ డోల్మైట్ ఐరన్ మాంగనీస్ గనులు క్రోమ్ మైకామెన్ కార్మికులు సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరంగాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివేవాళ్లు 31 ఆగస్టు 2026లోపుగాను 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదువుకునేవాళ్లు 31/10/2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేకపోతే కళాశాలతో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారాన్ని అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రూమ్ నెంబర్ 54 కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు, నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ధి, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గుర్త సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునః పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుమ్ అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1446 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో

ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ ఇప్పుడైతే మీకోసం అల్లుడు సీను చిత్రం నుంచి బ్యూటిఫుల్ చాక్ వినేసేద్దాం.

0: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్, ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్, మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు, అన్ని ఒకే చోట ఎఫ్ఎం రెయిన్బో.
1: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో తో ఇక మీ జీవితం రంగులమయం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్ ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్ మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు అన్ని ఒకే చోట ఎఫ్ఎం రెయిన్బో
1: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం.

0: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్ ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్ మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు అన్ని ఒకే చోట ఎఫ్ఎం రెయిన్బో
1: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: సమయం 7:45 కావస్తోంది. వికసి

0: భారత్ కార్యక్రమంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
1: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
2: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
3: నమస్కారం మేడం.
2: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
3: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్, మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
2: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
3: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటు అయి ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఇది యువతకు చాలా చాలా హానికరం.
2: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
3: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్, మద్యపానం అంటాము, టొబాకో అంటాము. అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ కిందకే వస్తుంది.
2: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు, దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
3: సో వీళ్ళు ఎందుకు గురై అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతున్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను, మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
2: ఈజీగా కూడా ఉంది,
3: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గానీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
2: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో గానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు, అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
3: ఒకటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్.
2: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది,
3: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
2: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
3: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ ఉండదు,
2: సపోర్ట్ ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
3: ఇన్సల్ట్ చేస్తారు.
2: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల, ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు,
3: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
2: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
3: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారు.

0: మూడ్ స్వింగ్స్ అంటే అందులో
1: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
0: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది,
1: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ డి అడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
0: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుంది అంటారు?
1: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
0: అయితే మేడం, మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
1: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్లలో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు, లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయి ఉంటారో వాళ్ళకు డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
0: బాగుంది మేడం, మా శ్రోతలకి మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
1: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్ ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్, మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు అన్ని ఒకే చోట, ఎఫ్ఎం రెయిన్బో.
4: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్.

0: ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం.
1: అండ్ ప్రతి మీకు స్వీయ కవితలు శ్రీ సాగర్ శ్రీరామ కౌచం గారి కవితలు వింటారు.
2: కవితా శీర్షిక వానొస్తే. వానొస్తే నెమళ్ళు పురువిప్పి నాట్యం ఆడుతాయో లేదో తెలియదు గాని ప్రకృతి పరవశించి పులకిస్తుంది. పుడమితల్లి ఆకుపచ్చని లేచి ఉళ్ళ పురుడు పోసుకుంటుంది. ధరిత్రి శోభాయమానంగా వెలిగిపోతుంది. వానొస్తే హరివిల్లు కొంగు చాటు నుంచి సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఆకాశం ఉరుముల మెరుపుల నేపథ్య సంగీతాన్ని ఆస్వాదిస్తూ చినుకు చుక్కల చీరలో వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటుంది. వానొస్తే హరివిల్లు కొంగు చాటు నుంచి సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఆకాశం ఉరుముల మెరుపుల నేపథ్య సంగీతాన్ని ఆస్వాదిస్తూ చినుకు చుక్కల చీరలో వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటుంది. వానొస్తే ఆవిర్లు కమ్మి నెర్రలిచ్చిన తాపంతో అట్టుడికిన నేలను ఆశల దుక్కి దున్నిన రైతు నాగేటి చాళ్లల్లో కలల విత్తనాలు చల్లి మమతల పంట కొయ్యడానికి దారులు సిద్ధం చేసుకుంటుంటాడు. వానొస్తే ఆవిర్లు కమ్మి నెర్రలిచ్చిన తాపంతో అట్టుడికిన నేలను ఆశల దుక్కి దున్నిన రైతు నాగేటి చాళ్లల్లో కలల విత్తనాలు చల్లి మమతల పంట కొయ్యడానికి దారులు సిద్ధం చేసుకుంటుంటాడు. వానొస్తే చొక్కాయి గొడుగుల్లో పుస్తకాలు దాచుకున్న అల్లరి శైశవం. వానొస్తే చొక్కాయి గొడుగుల్లో పుస్తకాలు దాచుకున్న అల్లరి శైశవం. వానా వానా వల్లప్ప పాటల్లో ఆకతాయి పడవెక్కి వర్షగీతాలుగా తడిసి ముద్దైపోతుంటుంది. వానా వాన వల్లప్ప పాటల్లో ఆకతాయి పడవెక్కి వర్షగీతాలుగా తడిసి ముద్దైపోతుంటుంది. వానొస్తే వర్షధారాలతో మగ్గం నేతనేసి నింగీ నేలను రమ్య క్యాన్వాసుగా రూపొందించిన ప్రకృతి చిత్రకారుణ్ణి కవిత్వంగా మలిచే పనిలో ఒక కవి నిరంతర శ్రామికుడు అవుతుంటాడు. వానొస్తే వర్షధారాలతో మగ్గం నేతనేసి నింగీ నేలను రమ్య క్యాన్వాసుగా రూపొందించిన ప్రకృతి చిత్రకారుణ్ణి కవిత్వంగా మలిచే పనిలో ఒక కవి నిరంతర శ్రామికుడు అవుతుంటాడు. వానొస్తే లోకం అంతటా చినుకుల చిత్తడే. వానొస్తే లోకం అంతటా చినుకుల చిత్తడే. వర్షంలో తడిసే ఎవరికైనా బాల్యంలోకి మళ్ళీ పరకాయ ప్రవేశమే. వర్షంలో తడిసే ఎవరికైనా బాల్యంలోకి మళ్ళీ పరకాయ ప్రవేశమే. మరో కవిత హృదయ నివేదన. ఎన్నెన్ని మినుగురుల దీపాల కాగడాలు పెట్టి రాత్రిని జల్లెడ పట్టినా చేజారిన స్వప్నం తిరిగి దక్కుతుందా? ఆశల కోవెలలో ఎంత నిరీక్షణ యజ్ఞాలు చేసినా పగిలిన జ్ఞాపకాల గాజు ముక్కల్ని ఏరి ఎంత ఏకం చేసినా విరిగిపోయిన హృదయ శిల్పం జీవం పోసుకుంటుందా? మరపు మంత్రాన్ని ఎంత జపించినా మది ప్రక్షాళన కానే కాదు. మరపు మంత్రాన్ని ఎంత జపించినా మది ప్రక్షాళన కానే కాదు. మందు రాస్తే మానటానికి గాయం అయ్యింది కాయానికి కాదుగా హృదయానికి కదా. శ్వేతపత్రాల్లా ప్రేమముద్రలు ఎప్పుడూ స్వచ్ఛమే. శ్వేతపత్రాల్లా ప్రేమముద్రలు ఎప్పుడూ స్వచ్ఛమే. నమ్మకాల ఓడలు తెగిపోని మనసు వృక్షాలు ఎప్పుడూ బలీయమే. కాలపుస్తకంలో మారని మనసు దాచుకున్న తలపుల నెమలీకలను ఏ చెదలూ పట్టవు. కాలపుస్తకంలో మారని మనసు దాచుకున్న తలపుల నెమలీకలకు ఏ చెదలూ పట్టవు. ప్రేమ ఎప్పుడూ అజరామరమే. ప్రేమ ఎప్పుడూ అజరామరమే. హృదయానిది ఎప్పుడూ తీరని దాహమే. ఆశచావని చౌరస్తాలో నిలబడ్డ ప్రాణం. ఆశచావని చౌరస్తాలో నిలబడ్డ ప్రాణం నిరీక్షణ ఒడ్డున ఉదయాస్తమయాల్ని తడుముకుంటూ ఉంటుంది. నిజానికి మనసు ఎప్పుడూ ప్రేమదీపపు వెలుగు చుట్టూ తిరిగి తిరిగి నిజానికి మనసు ఎప్పుడూ ప్రేమదీపపు వెలుగు చుట్టూ తిరిగి తిరిగి జ్ఞాపకాల జ్వాలల్లో రెక్కలు కాలి రాలి పడిపోయే

0: శలభం లాంటిదే. జ్ఞాపకాల జ్వాలల్లో రెక్కలు కాలి రాలి పడిపోయే శలభం లాంటిదే. ప్రేమ ఎప్పుడు పోయిన ప్రాణానికి కూడా మళ్ళీ ఊపిరిపోసే దివ్య ఔషధమే. ప్రేమ ఎప్పుడు పోయిన ప్రాణానికి కూడా మళ్ళీ ఊపిరిపోసే దివ్య ఔషధమే. మరో కవితా శీర్షిక, ఒకనొక సాయంత్రం సముద్ర తీరం. నిన్ను నన్ను కాలం వేరు చేస్తే మనం వేరైపోయామేమో గాని, నిన్ను నన్ను కాలం వేరు చేస్తే మనం వేరైపోయామేమో గాని, నువ్వు నేను కలిసి సంచరించిన సముద్రాన్ని తీరాన్ని ఒక్కసారి చూడు. అవి రెండు ప్రేమగా ఇంకా దోబూచులాడుకుంటూనే ఉన్నాయి. అవి రెండు ప్రేమగా ఇంకా దోబూచులాడుకుంటూనే ఉన్నాయి. మేటలు వేసిన ఇసుక తిన్నెల మీద జనం గుంపులు గుంపులుగా శైశవాన్ని వెంటబెట్టుకు తిరుగుతున్నారు. నీళ్ల తిరునాళ్లల్లో కావాలనే మళ్ళీ మళ్ళీ తప్పిపోతూ కెరటాలను ఉత్సాహపరుస్తూ ఆనందంలో తడిసి ముద్దవుతూ కొట్టుకుపోతున్నారు. తడి ఇసుకలో ఎవరో కట్టిన పిచ్చుక గూళ్లను ఆకతాయి పిల్లలెవరో అల్లరికాళ్లతో తొక్కేస్తూ చిందులేస్తుంటే బాల్య ఋతువు మళ్లీ మొగ్గు తొడుగుతున్నట్టే ఉంది. దాహంతో పరుగులెడుతూ వస్తున్న అలల్ని ఆబగా అందుకునే ప్రయత్నం తీరం చేస్తుంటే అమ్మ పొత్తిళ్లలోకి పిల్లలు చేతులు చాస్తూ వెళ్ళినట్లే ఉంది. ఎదురుగా సంద్రం అంతులేని జలరాశితో లోలోన అంతా గుండె దప్పిక తీరని దాహం. ఎన్నెన్ని జ్ఞాపకాలను దోసిళ్లకెత్తుకున్నా చుట్టూ తడితగలని తమకం. ఎంతకూ అందుకోలేని మరీచికలాగే. ఎంత వెతికినా మనం వేసిన పాదముద్రల జాడలు దొరికితేనా కనుచూపు మేరలో పాలనొరగ కెరటాల్ని పరదాలుగా కట్టుకున్న కడలి మినహా. ఇసుకలో అడుగు తీసి అడుగు వేస్తుంటే కాళ్లకు తగులుతున్న జ్ఞాపకాల గవ్వల్ని ఆత్రంగా ఏరుకుంటున్నాను. బహుశా మనకోసమే అనుకుంటా ఆ లైట్ హౌస్ నిరంతరాయంగా అన్వేషిస్తూ ఉంది. కానీ ఏ రాడార్ కంటిచూపుకి అందని ఉనికి నీది. దూరంగా నింగి నేల కలుస్తున్నట్లు గోచరం అవుతున్న ప్రకృతి దృశ్యాన్ని చూస్తుంటే ఆశ మళ్ళీ మొగ్గ తొడుగుతున్నట్లే ఉంది. ఉదయకాల సంధ్యలాగో సాయంకాలపు పొద్దులాగో నువ్వొకసారి కనిపిస్తావేమో నన్న ఒక్క చిన్న ఆశ ఈ గుండిగూటెలో దీపమై మిణుకు మిణుకుమని వెలుగుతూనే ఉంది. మరొక కవితా శీర్షిక, తిలాపాపం తలాపిడికెడు. అవును, తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగానే కాలుష్యభూతానికి నా వంతు ప్లాస్టిక్ కాంట్రిబ్యూషన్ రోజూ పాలిథిన్ కవర్లలో పంచుతూనే ఉన్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఔషధయం లాంటి ప్రకృతిని కాదని అలోపతి వైద్య తెరల్లో దేహాన్ని రోగాలతో కప్పేస్తూ అంతా ఆధునికం అంటూ ఉపన్యాసాల్లో మునిగి తేలుతున్న సోషల్ యానిమల్ని, సాంకేతికత ఎంత తారాస్థాయికి వెళ్ళినా ప్రకృతి ముందు నేనెప్పుడూ ఒక అల్ప ప్రాణినే అన్న నిజాన్ని మరచిన ఆధునిక సేపియన్ని, స్వార్థపు వేర్లు లోన బాగా ఎదిగిన వటవృక్షాలు ఎన్నెన్నో హృదయాంతరాళల్లో దాచుకున్నవాణ్ణి. స్వచ్ఛమైన శ్వాసకు మాస్కు మేలి ముసుగులు వేసి కాలుష్య భూతాన్ని తరిమికొట్టడానికి ఏఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మనిషిని. పెరట్లో దొరికే అరిటాకులో భోజనం నామోషి. ప్రాణాంతక క్యాన్సర్ కణాల ప్లాస్టిక్ ప్లేటే రెడీమేడ్ భోజనం స్టైల్. రోజు పండించే వేడిమి సెగల భూతాపపు రేడియేషన్ పంటల్లో ఓజోన్ తెరల పొరలు తొలగిస్తూ చల్లని ఆనందాన్ని అనుభవిస్తున్న ఏకైక స్వార్థ సంఘజీవిని నేను. మనిషిని నేను, నాది అన్న ధ్యాసే గాని మనది అన్న విశ్వజనీనత ఆలోచన నశించిన కబోధిని. కలుషితం అయిన హృదయంతో పర్యావరణ హితాన్ని మరిచిన స్వార్థ అస్తిత్వాన్ని. వృక్షో వృక్షతి రక్షిత సూత్రం తెలిసిన ఒక్క మొక్కని కూడా నాటని వ్యాపార సూత్రాన్ని. ప్రకృతి వైపరీత్యాలతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఏమాత్రం బుద్ధి తెచ్చుకొని బుద్ధిజీవిని నేను. మనిషిని
1: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్ ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్, మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు అన్ని ఒకే చోట. ఎఫ్ఎం రెయిన్బో,
2: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం.

0: సమయం 8 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తోంది. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రభుత్వం 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సో స్పెషల్ ఇంటర్వ్యూ స్వామి నాయక్ ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారి సమర్పణ.
1: ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్.
2: ప్రస్తుత ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, వాటి పనితీరు, ప్రజలు పొందిన లబ్ది, తద్వారా 2047 సంకల్పం చేరే దిశగా సాగించిన ప్రయాణంలో అమలైన పథకాల గురించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కర్నూలు బీక్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు. మరి వీరొచ్చేసి ఒక ప్రిన్సిపల్గానే కాకుండా, అంటే విద్యావేత్తగానే కాకుండా, ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్గా, నోబెల్ అవార్డు గ్రహీతగా, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్గా, మరియు యుఎన్ఓ సర్టిఫైయర్గా, పైగా 70 అవార్డులు వీరిని వరించాయి. మరి వీరి ద్వారా మన ప్రభుత్వం తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు.
3: నమస్కారం అండి.
2: మరి మన ప్రభుత్వం అండి ఈ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారండి.
3: నమస్కారం అండి. పుష్కర కాలంగా మనము ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అయితేనేమి, ప్రపంచ దేశాలకి మనము ఆదర్శంగా నిలుస్తున్నామండి. అదేవిధంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యువత ముఖ్యంగా మనకి కొనియాడబడుతున్నారండి. మనకు మన అభివృద్ధి, అంటే మన దేశంలో జరిగిన అభివృద్ధి ఏ దేశంలోనూ అంత అభివృద్ధి చెందలేదండి. వాటిలో మన దేశంలో ముఖ్యంగా డిజిటల్ విప్లవము, మౌలిక సదుపాయ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, విమానయాన రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్టార్టప్ మరియు ఆవిష్కరణలు, తర్వాత పునరుత్పాదక శక్తి, తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత గృహ నిర్మాణం మరియు సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి అనే ఈ 10 అంశాలను తీసుకుని భారతదేశంలో ఎనలేని పురోగతి అండ్ అభివృద్ధి కూడా సాధించడం జరిగిందండి ఈ 12 సంవత్సరాల్లో.
2: చాలా అంశాల గురించి తెలియజేశారండి. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి ముఖ్యంగా మీరు 10 రంగాల గురించి చెప్పారండి. మొదటగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో డిజిటల్ రంగంలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో తెలియజేస్తారండి.
3: తప్పకుండానండి. సో ముఖ్యంగా యూపీఐ ద్వారా అండి మనము డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మనము చేపట్టడం జరిగిందండి. ఇండియాలో డిజిటల్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయండి. మరియు 5G సేవలు మనం విస్తృతంగా యూజ్ చేసుకుంటున్నామండి. అందులో భాగంగా మొన్న చూసుకున్నామండి, మనకి నిర్మలా సీతారామన్ గారు ఒక పోస్ట్ పెట్టారండి. అది ఆశ్చర్యకరమైన ఏంటంటే, మన డూడు బసవనల తలపైన యూపీఐ పెట్టి ఎక్కడ స్కాన్ చేసి చెల్లించిన విధానాన్ని చాలా మంచిగా కొనియాడబడింది మేడం గారు. అంటే భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందిందండి.
2: ఇకపోతే అండి మరొక ప్రశ్న అండి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం సాధించిన ముఖ్య విజయాల గురించి తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగానండి, ఇది మంచి క్వశ్చన్ సార్. నిజంగాను జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించబడ్డాయండి. తర్వాత భారత్లో ముఖ్యమైన కొన్ని సంస్కరణలు చేయబడ్డాయండి. సో వాటిలో రవాణా సంస్థ కూడా అతి ముఖ్యమైనది. అదే కాకుండా అండి, ఈరోజు కూడా జోజో అనే ఒక టనల్ని కూడా మనము స్టార్ట్ చేసుకున్నామండి. మన నితిన్ గడ్కరీ గారు ఈరోజు దాని, అది ఎక్కడ, హిమాలయాల్లో సొరంగ మార్గంలో మనం యాక్చువల్గా హిమాలయాల్లో మనకు మంచు పడితే దాదాపుగా 6 నెలల వరకు మనకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. ఈరోజు వారు చేసిన ప్రారంభోత్సవము ఏ విధంగా ఉందంటే కనెక్టివిటీ సొరంగ మార్గం ద్వారా మన డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, తర్వాత ఈజీగా కొన్ని వస్తువులు సరఫరా చేయడానికి చాలా వీలవుతుందండి. అదే ప్రకారంగా మనకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుందండి.
2: చాలా సంతోషం అండి. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రంగము లో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మా శ్రోతలకు కాస్త వినిపిస్తాండి.
3: బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ తో మనం నడిచే వాళ్ళమండి. ఈ విధంగా ఇప్పుడు రైల్వే రంగంలో చాలా ఎలక్ట్రిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వందే భారత్ వంటి అత్యాధునికమైన రైళ్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత మెట్రో రైలు వ్యవస్థ అనేక నగరాలను కలుపుకుంటూ అనేక నగరంలో డెవలప్మెంట్ సాగిస్తున్నామండి.
2: ఇకపోతేనండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 12 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చెందిందో మా శ్రోతలకు వినిపిస్తారండి.
3: ఖచ్చితంగానండి, ముఖ్యంగా మనము భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల మనము 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్స్ యొక్క అమౌంట్ మనకి పెరిగిందండి. సో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనది 3వ స్థానం ఆక్రమించుకోబోతున్నామండి. ప్రపంచంలోనే ఇది భారతదేశం 1గా కొనియాడబడుతుందండి.
2: ఇకపోతే అండి, స్టార్టప్ రంగంలో భారతదేశము సాధించిన పురోగతి చాలా ఉందండి. ఈ 12 సంవత్సరాల్లో స్టార్టప్లు, ఎన్నో స్టార్టప్లు మనము అందించామండి. మరి స్టార్టప్ల గురించి, మన సాధించిన పురోగతి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగానండి, ఎందుకంటే యువత ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం పట్టుకొమ్మలు అనుకుంటున్నామండి. వారు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసేసి యువతలో గాన నైపుణ్యాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు తర్వాత ఈ స్టార్టప్ అనే రంగంలో ఎప్పుడైతే మనం ప్రపంచ దేశాలకు 3వ అతిపెద్ద స్టార్టప్గా మనము నిలబడ్డామండి ఇప్పుడు. సో వీరు తీసుకున్న ఈ కామర్స్ అయితేనేమి, ఏఐ వంటి రంగాల్లో మనం కొత్త పొంతలు మనకు చూపిస్తున్నామండి. మనము కొత్త సంస్థలు కూడా ఏర్పడి ఇక్కడ అండి స్టార్టప్ రంగానగానే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, అటు భారతదేశంలో మన సెంట్రల్లో అయితేనేమి, ఇక్కడండి ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పన. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కష్టమనేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన మోడీ గారైతేమి వారి రూపకల్పంతో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందండి.
2: ఇక భారతదేశానికి ప్రధాన గ్రామాలు పట్టుకొమ్మలని చెప్తా ఉంటారండి.
3: అవునండి.
2: ఇక భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
3: ఎస్ అండి, ఇందులో భాగంగా అండి ఇప్పుడు స్టార్టప్ రంగాల్లో మనము అని చూసుకున్నాం కదండి, భారతదేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన అనేది మనకు సాగుతుందండి. ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో మన విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ కనెక్టివిటీ అండి, తర్వాత కన్స్ట్రక్షన్లో, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్లు అయితేనేమి, సో వాటర్ తాగునీటి సౌకర్యము మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నానండి, స్వచ్ఛ భారత్లో మా కాలేజీ ముఖ్యంగా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మా కాలేజీలో స్వచ్ఛ భారత్గా ఈవెన్ మా కాలేజ్ క్యాంపస్ బి క్యాంప్ అంతా మేము క్లీన్గా చేసేసి ఆ ప్లాస్టిక్ని తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది మా కమిషన్ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగిందండి.
2: ఇక పోతే అండి, మరొక చిన్న ప్రశ్న అండి, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా
3: అవునండి
2: గుర్తింపబడింది. మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వికసిత్ భారత్ 2047లో భాగంగా?
3: ఎస్ అండి, మనము రాయలసీమ అనగానే ఫుడ్ బౌల్ అని ఒక నానుడి అండి, మనం ప్రపంచానికి అన్నం పెడుతూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశం కూడా మనకి ఇక్కడ మన వ్యవసాయదారులు చిన్న చిన్న పరికరాలతో వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారండి. అదేవిధంగా అందులో శిక్షణ అంటే నైపుణ్యాన్ని జోడించి కానీ మనము చేను చదువు చేయడం, మనకున్న వ్యవసాయ భూమిని సక్రమంగా యూజెస్ ఆఫ్ టెక్నాలజీతో సక్రమంగా యూజ్ చేసుకుంటే కానీ మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయండి. అదేవిధంగా మనకు ఇది ఎక్కువ వంగడాలను కూడా మనము భూమిపైన వేసిన తర్వాత వాటి నుంచి కూడా మనం మంచి ఫలాలను తీసుకోవచ్చండి.
2: ఇక మరొక ముఖ్యమైన అంశం అండి, ఇదే ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ల క్రితము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో పలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన

0: వంద సంవత్సరాలకు వికసిత్ భారత్ గురించి అలాగే 2047 అనే ఒక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నారండి మన మోడీ గారు. ఇక మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ బృహత్కరమైన పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
1: ఖచ్చితంగా తప్పకుండా అండి, ఇది శ్రోతలు మరియు యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఇది 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, డిజిటల్ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతి భారతదేశానికి వికసిత దేశంగా మార్చే దిశగా మనము మన ప్రధానమంత్రి మోడీ గారు నడిపిస్తున్నారండి. అదేవిధంగానండి మనకి స్వచ్ఛ భారత్లో భాగంగాను మనము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడము, తర్వాత యోగాంధ్రలో భాగంగా ప్రతి పౌరుడికి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో, అంటే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశంలో పరోగభివృద్ధి చెందడానికి వీలవుతుందని మన ఇరువురు నాయకుల యొక్క ఆలోచన అండి.
0: డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి 2014 నుండి 2026 వరకు, అంటే ఒక పుష్కర కాలం వరకు, మన ఈ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక వ్యవస్థ, శక్తి ఉత్పత్తి, గ్రామీణ ఇంకా పట్టణాభివృద్ధి రంగాలలో విశేష పురోగతిని సాధించింది అని చెప్పారు. ఇక ఈ అభివృద్ధి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు నడిపిస్తుందని తెలియజేసినందుకు మా కర్నూలు ఆకాశవాణి తరపున, ఉభయ రాష్ట్ర ఆకాశవాణి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం.
1: నమస్కారం అండి. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు పుష్కర కాలము కంప్లీట్ చేసిన తర్వాత, వారు పుష్కర కాలం మనం తయారు చేసుకున్నామండి. అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఎనలేని నాయకుడిగా కొనియాడబడ్డారండి. నిజంగా 2047లో మనం పూర్తిగా 100 సంవత్సరాల ఫ్రీడమ్ను జరుపుకోబోతున్నామండి. అది యువత శక్తిలో ఉంది, యువత శక్తి దాగి ఉంది అండి. భారతదేశాన్ని ముందు నడిపే శక్తి మన అందరిపైన మనం తీసుకొని యూత్ కానీ స్టూడెంట్స్ కానీ దూరదృష్టికి ఆలోచించాలి. ఒకరిపైన ఆధారపడకుండా మీరు మన స్టార్టప్ అయితేనేమి, మన లక్ష్యాలను ముందు పెట్టుకొని మనం ముందుకు నడిస్తే భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. అండ్ భారతదేశంలో ప్రపంచంలో నంబర్ వన్ స్థాయి వచ్చే కాలము అతి దగ్గరలోనే ఉందండి.
0: చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: సెలబ్రిటీస్ గెస్ట్ అవర్, ఇన్స్పైర్ చేసే విమెన్ ప్రోగ్రామ్స్, మిమ్మల్ని గిలిగింతలు పెట్టే రేడియో జాకీల కబుర్లు, అన్ని ఒకే చోట ఎఫ్ఎం రెయిన్బో.
1: యూత్ కోసం యూత్ఫుల్ గా సాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎఫ్ఎం రెయిన్బోతో ఇక మీ జీవితం రంగులమయం.
2: సమయం 8:30 కావస్తోంది. ప్రాంతీయ జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది. వార్తల వివరాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైనదన్నారు. ఇది దేశ అభివృద్ధిలో గిరిజన వర్గాలు కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుందన్నారు. గిరిజన వర్గాల జీవన శైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుండి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్ధిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 36 లక్షల ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 47 లక్షల సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
2: నేచురల్ గ్యాస్, క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎల్పీజీకి సప్లై స్టేబుల్ హై. హమారీ రిఫైనరీస్ ఆప్టిమమ్ కెపాసిటీ పర్ వర్క్ కర్ రహీ హై. రిటేల్ అవుట్లెట్స్ పర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్షిప్స్ పర్ ఆపరేషన్ నార్మల్ హై. మార్చ్ సే లేకర్ అబ్ తక్ 10.02 లాక్ పిఎన్జీ కనెక్షన్స్ గ్యాసిఫై కియే గయే హై. 3.22 లాక్ కనెక్షన్స్ కే లియే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కియా గయా హై ఆర్ 9.94 లాక్ న్యూ కస్టమర్స్ పిఎన్జీ కే లియే రిజిస్టర్ హుయే హై.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జీ క్యారియర్ దిశ నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్ ఓడరేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త్ భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువు కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Advance of southwest monsoon, the conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system, a fresh western disturbance in a trough in middle and upper tropical western region with the axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country. And because of these weather system, we are anticipating that maximum temperature, day temperature likely to rise by 2 to 3 degree during next 24 hours.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 8:45. సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: సమాచార సంధ్యా కే సాథ్ మే లవ్లీన్ నిగమ్.

మధురగీతల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట అంతులేని కథ. ఈ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాటకు రచన ఆత్రేయ.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి. ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరిమానా. నాటిక వింటారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన ఫోటో క్రియేటివిటీకి అత్యుత్తమ పురస్కారం అందుకున్న సంతోష్ని అరెస్టు చేసి విచారించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంటును ఆదేశించింది.
2: ఇదేంటి ఈ వార్త, చాలా విడ్డూరంగా ఉందే. సంతోష్కి అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీలో అత్యుత్తమ పురస్కారం లభిస్తే రాష్ట్రం గర్వించడం మానేసి అతన్ని అరెస్టు చేసి విచారించమని హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం ఏమై ఉంటుందంటారు గురునాథం గారు?
3: అంతేనండి జగన్నాథం గారు, మన వాళ్ళ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయం. పక్కోడికి ఏదో చిన్న అవార్డు.

0: వస్తేనే భరించలేం. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో తాను కష్టపడి తీసిన ఫోటోగ్రఫీకి అవార్డు వస్తే భరించగలమో చెప్పండి. అందుకే ఇలాంటి చర్యలు కోర్టులను వాడుకుంటారు, పని కొట్టుకుని మరీ కేసులు వేస్తారు కొందరు మహానుభావులు.
1: అబ్బే అదేం లేదండి, ఇది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ మీద తీసుకున్న చర్య కాదట. హైకోర్టే ఈ ఫోటోగ్రఫీ అవార్డుపై సుమోటోగా కేసును స్వీకరించి ఆదేశాలు జారీ చేసిందట. అంతే తప్ప ప్రభుత్వమో లేక సంతోష్ అంటే పడనవారో వేసిన కేసు కానే కాదట.
0: అవునా జగన్నాథం గారు, అయినా అంతర్జాతీయంగా గెలుపొందిన ఆ ఫోటోలో సుమోటోగా కేసు స్వీకరించాల్సినంత ఏముందట? ఒక్కొక్కసారి ఈ కోర్టుల తీర్పులు వింటే ఆశ్చర్యమే కాదు, ఆలోచనలో కూడా పడతాం. ఏదో గట్టి విషయం లేకపోతే కోర్టు కూడా సుమోటోగా కేసులు స్వీకరించి తమ టైం వృధా చేసుకోదు. కానీ రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉండగా ఆ కుర్రోడు ముచ్చటపడి తీసిన ఆ ఫోటోగ్రఫీ పైనే సుమోటో కేసు స్వీకరించడం ఏంటన్నదే అంత చక్కని విషయంగా అనిపిస్తుంది. సంతోష్ చూపులకు వచ్చిన నజరానాపై దృష్టి పెట్టి సంతోష్ కెమెరా కొనులకు జరిమానా వేస్తుందంటారా ఈ కోర్టు? ఏదో ఆంతర్యం లేకపోతే కోర్టు ఎలాంటి పనికి పూనుకోదనిపిస్తుంది, ఏమంటారు?
1: అవునండి, కోర్టే స్వయంగా ఎంటర్ అయిన తర్వాత మనమనేది ఏముంటుంది? అసలు సుమోటోగా స్వీకరించాల్సినంత విషయం ఆ ఫోటోలో ఏముందో కేసు మొత్తం తెలిస్తే గానీ అర్థం కాదు. అంతవరకు గౌరవప్రదమైన కోర్టులను తప్పు పట్టడం, కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. వాదోపవాదనలు జరిగిన తర్వాత అసలు విషయం అదే బయటపడుతుంది. అప్పుడు సుమోటో కేసు వెనుక ఉన్న రహస్యం ఎలాగూ ఈ ప్రపంచానికి తెలియక మానదు కదా. అంతవరకు మనం ఆగడమే.
0: అది నిజమేననుకోండి, మనలో మనం ఎన్ని అనుకుని లాభం ఏముంది చెప్పండి? ఇంతకీ కోర్టు ఎందుకు ఈ ఫోటోగ్రఫీని సుమోటో కేసుగా స్వీకరించిందో ఎలాగో కొద్ది రోజుల్లో తెలుస్తుంది కదా, చూద్దాం. అప్పుడు అసలు నిజం బయటపడకపోదు, అప్పుడు సంతోష్ చేసిన తప్పు ఒప్పు మనకు కూడా అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఒక విచిత్రమైన కేసే. ఇలాంటి కేసును ఫైల్ చేయడం వెనక మీరు చెప్పినట్టు ఏదో ఆంతర్యం ఉండనే ఉంటుందిలేండి. న్యాయస్థానాలు అంటేనే వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకే ఎక్కువ విలువనిస్తాయని అందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే ఏదో మన ఆతృత అంతే.

0: ఏంటి సంతోష్, ఈ మధ్య ఫోటోగ్రఫీలో కొంత స్పీడ్ తగ్గినట్టుందేంటి? వీకెండ్లో కూడా ఫోటోగ్రఫీ చేయడం తగ్గించేసావేంటి?
1: లేదు భూన, మనసుకు హత్తుకునే సీన్ దొరికితే క్లిక్ చేయడానికి నా కన్నులు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. కాకపోతే చాలా వరకు కవర్ చేసేసాను. ఈసారి ఇంకా క్రియేటివ్గా తీయాలని ఓ ఆలోచన. నా హాబీ మాత్రం ఎప్పుడూ నాలో ఫైర్ అవుతూనే ఉంటుంది భూన, ఫైర్ అవుతూనే ఉంటుంది.
0: నువ్వు చెప్పింది నిజమే సంతోష్. మన కంపెనీలో నువ్వు తీసే క్రియేటివ్ స్టిల్స్ అంటే అందరికీ ఇష్టం. మన టీమ్ లీడర్కి అయితే నువ్వు ఫేవరెట్, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎలాగైనా నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైజ్ కొట్టాలి మరి.
1: థ్యాంక్ యూ భూన, అదే నా కోరిక కూడా. ఇప్పటి వరకు నా పరిధిలోనే ఫోటోగ్రఫీ చేశాను. ఈసారి వర్క్కి లీవ్ అయినా పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోటోగ్రఫీ చేయడానికి ఏ దేశమైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఈ పిచ్చితో కెమెరాలు కానీ లెన్స్ కానీ వచ్చిందంత ఖర్చు చేసేస్తున్నావురా, భవిష్యత్తులో ఇబ్బంది పడతావు అని మా అమ్మ చెబుతూనే ఉంటుంది. కానీ నాలో ఫైర్ నన్ను అలా నడిపిస్తుందంతే. చూద్దాం ఏం జరుగుతుందో.
0: నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా సాధించి తీరుతావు.
1: థ్యాంక్ యూ,
0: నాకు 100% నమ్మకం ఉంది. మనసుకు నచ్చిన పని చేయడంలో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సంతోష్, దానికోసం కూడా కొంత టైము మనీ కేటాయించాల్సిందే. క్యాలిక్యులేటెడ్గా వెళ్తే ఒకరోజు తప్పకుండా కోరుకున్న సక్సెస్ వస్తుంది.
2: ఏంటి నమ్మకాలు సక్సెస్ల గురించి మాట్లాడుతున్నారు? మనం చేస్తున్న ప్రాజెక్టు గురించా?
0: అది సార్, మనం చేస్తున్న ప్రాజెక్టు గురించి కాదు సార్, టీమ్ లీడర్గా మీరు మమ్మల్ని బెస్ట్ ట్రైన్ చేస్తారు, అలాంటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు.
1: అవును సార్.
0: కాకపోతే సంతోష్ ఫోటోగ్రఫీ గురించి ఏవో కొన్ని మాటలు అంతే సార్.
2: సంతోష్ ఫోటోగ్రఫీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన పనేమీ లేదే. తన వీకెండ్లో తీసిన ఫొటోస్ చూస్తుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నిజంగా అలాంటి ఫొటోస్ తీయడానికి కష్టపడటంలో సంతోష్కి సాటిస్ఫాక్షన్ దొరికితే వాటిని చూసినప్పుడు మనకి కొంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది.
1: థ్యాంక్ యూ సార్.
2: ఎనీవే, ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ మన సంతోష్. సంతోష్, నీకు ఈ హాబీ ఉండటం చాలా గ్రేట్ అయ్యా.
1: థ్యాంక్ యూ సార్.
2: డెఫినెట్లీ యూ విల్ గెట్ గ్రేట్ సక్సెస్. ఇంతకీ ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు?
0: ఇంక దేనికోసం సార్, మన బెస్ట్ ఫోటోగ్రఫీ హీరో సాధించబోయే లక్ష్యం కోసం. అందులోకి ఇప్పుడు మీరు పెద్ద అష్యూరెన్స్ కూడా ఇచ్చారు కదా.
2: ఓ, సంతోష్ ఫోటోగ్రఫీ లక్ష్యం కోసమా? హీఈస్ ఆల్వేస్ బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఎప్పుడొకప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు కొడతాడు.
1: థ్యాంక్ యూ సార్.
2: దాంతో మన టీంకే కాదు, కంపెనీకి, రాష్ట్రానికి, చివరికి దేశానికి కూడా పేరు వస్తుంది. ఇది జరగబోయే సత్యం. అదే నేను చెప్తున్నాను.
0: విన్నావా సంతోష్, సార్ చెప్పారంటే అది జరిగి తీరాల్సిందే. సార్, నేను కూడా సంతోష్కి అదే చెప్పాను. తను కూడా ఈసారి ఏదైనా దేశం వెళ్ళి ఫోటోగ్రఫీ చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడట. ఇంటర్నేషనల్ స్టేజ్పై సంతోష్ ఫోటోగ్రఫీని ఎప్పుడు చూస్తామో ఏంటో.
2: ఏం సంతోష్, యూ డోంట్ వరీ, నీ కోరిక చాలా దగ్గరలోనే తీరబోతోంది.
1: అవునా సార్? అదేలా సార్?
2: మనం కంపెనీ పని మీద మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికా టూర్ చేయబోతున్నాం. టీమ్ లీడర్గా నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు.
1: అవునా సార్?
2: ఇంకెందుకు ఆలస్యం సంతోష్, బీ ప్రిపేర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ. ఈసారి నువ్వు చేయబోయే ఫోటోగ్రఫీ సెన్సేషన్ కావాలి, అంతర్జాతీయ వేదిక మీద మెరవాలి. ఇదే నీకు బెస్ట్ ఆపర్చునిటీ.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీరిచ్చే సపోర్ట్ ఎప్పుడూ నాకు సక్సెస్నే ఇచ్చింది. ఈసారి ఈ టూర్లో నేను తీయబోయే ఫోటోగ్రఫీ కూడా సక్సెస్నే ఇస్తుంది సార్. ఐ హ్యావ్ ఎ పాజిటివ్ వైబ్. భువనా, విన్నావా? ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ సో లక్కీ.
2: గుడ్ సంతోష్.
0: ఆల్ ది బెస్ట్ సంతోష్.
1: థ్యాంక్ యూ.
0: సార్ చెప్పినట్టు నువ్వు సక్సెస్ కొట్టిన వెంటనే ఫుల్ పార్టీ ఇవ్వాలి మరి.
1: తప్పకుండా. ఎప్పుడు వీకెండ్లో ఫోటోగ్రఫీ చేసే నేను ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ఇదిగో, సక్సెస్ కొడితే మామూలుగా ఉండదు, వీకెండ్ని మించిన పార్టీ ఉంటుంది.

0: ఇక మొదలు పెట్టండి.
1: థ్యాంక్ యూ ఓనర్. చెప్పండి మీ పేరు?
2: సంతోష్.
1: ఓ, చాలా మంచి పేరు. బహుశా మీ జీవితంలో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది మీ పేరే అనుకుంటాను. యామ్ ఐ రైట్?
2: ఎస్ సార్, యువర్ గెస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ సార్. నా పేరు నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడూ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటాను సార్.
1: నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి సంతోష్, మీకు ఈ పేరు ఎవరు పెట్టారు?
2: మీకు మీ పేరు ఎవరు పెట్టారో అలాగే నాకు కూడా నా పేరు అలాంటి వారే పెట్టారు సార్.
1: చూశారా యువర్ ఆనర్ సంతోష్ యొక్క టెంపర్. చూడండి సంతోష్, మీరు నేను అడిగిన దానికి తికమకగా కాకుండా తిన్నగా సమాధానం చెప్పండి. ఇది కోర్టు అన్న సంగతి మర్చిపోకండి.
2: సారీ యువర్ ఆనర్, ఇది నా టెంపర్ కాదు. కావాలనే లాయర్ గారు నన్ను ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు సార్. ఒక వ్యక్తికి పేరు ఎవరు పెడతారో లాయర్ గారికి తెలీదా యువర్ ఆనర్? అందుకే సమాధానం దానికి తగ్గట్టుగా ఇచ్చాను అంతేగాని లాయర్ గారి మాటలను ధిక్కరించాలని కాదు యువర్ ఆనర్.
1: చూడు సంతోష్, చాలా తెలివిగా సమాధానం ఇచ్చావు. నీకు నాకు గతంలో పరిచయాలు ఏమీ లేవు. పైగా నీ పట్ల నాకు ఏ అభిప్రాయమూ లేదు. ఆనరబుల్ కోర్టు సుమోటాగా స్వీకరించిన ఈ కేసుని ముందుకు నడిపించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ పేరుని ఎవరు పెట్టారు?
2: నాకు ఈ పేరును మా పేరెంట్స్ ఎంతో ఇష్టపడి నా గ్రాండ్ మా చెబితే పెట్టారని నాకు మా పేరెంట్స్ చెబితేనే తెలిసింది సార్.
1: ఇట్స్ ఓకే. కేసు విషయానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో మీరు గెలిచిన ఈ ఫోటోగ్రాఫ్ మీకు సంతృప్తినిచ్చిందా?
2: ఎస్, 100% సార్. అందుకే ఆ ఫోటోకి అంతర్జాతీయ స్థాయిలో అంత గుర్తింపు వచ్చింది. ఆ గౌరవం దక్కించుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను సార్.
1: దట్స్ ఆల్ యువర్ ఆనర్.
0: చూడండి మిస్టర్ సంతోష్, అయితే మీరు చేసిన నేరాన్ని మీరే స్వయంగా అంగీకరిస్తున్నారా?
2: అసలు నేను చేసిన నేరం ఏమిటో నాకే అర్థం కావటం లేదు యువర్ ఆనర్. నా కంపెనీ ఇచ్చిన ఆపర్చునిటీతో దక్షిణాఫ్రికా వెళ్ళాను. అక్కడ నుండి నా హాబీతో నేను శ్రమ కోర్చి దక్షిణాఫ్రికాలో ఉన్న సోమాలియాకు వెళ్ళాను. అక్కడ నా చూపులకు అందిన విషయాన్ని నా కెమెరా కనులతో బంధించాను. అది అంతర్జాతీయ స్థాయిలో నాకు ఈ గుర్తింపునిచ్చింది. ఇంతవరకే నాకు తెలిసి యువర్ ఆనర్. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ యువర్ ఆనర్. ఆనందంగా బహుమతి అందుకొని తిరిగి స్వరాష్ట్రానికి వచ్చిన ఆ తర్వాత నా ఫోటోగ్రఫీని బేస్ చేసుకుని సుమోటో కేసు నాపై ఫైల్ చేశారనగానే షాకింగ్గా అనిపించింది సార్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ వన్ థింగ్ యువర్ ఆనర్. ఈ ఫోటోగ్రఫీపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం, ప్రపంచ దేశాలు స్పందించి ఉంటే అక్కడ ఆకలి చావులు ఆగిపోయి ఉండేవి కదా సార్. ఆ కోణంలో ఆలోచన చేయకుండా ఎందుకు నాపై సుమోటోను స్వీకరించారో హానరబుల్ జడ్జి గారు వివరంగా నాకు చెబుతారని ఆశిస్తున్నాను సార్.
0: ఓకే మిస్టర్ సంతోష్, మీరు మీ కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ విషయాన్ని ఇప్పటికే మీకు తెలియజేసినప్పటికీ మరోసారి మీ కోరిక మేరకు వివరంగా చెప్పడం జరుగుతుంది. మీపై సుమోటో కేసు స్వీకరించడానికి గల కారణం మీరు తీసిన ఈ ఫోటోను గమనిస్తే మీకే అర్థం కావాలి. కానీ ఒక క్రియేటర్గా మీరు దానిని గమనించి ఉండరని కోర్టు భావిస్తోంది. ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్ను చూస్తే ఒక ఎముకల గూడు ఉన్న పిల్లవాడి మీదకి రాబందోస్తున్నట్టుంది. రియల్లీ ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్ స్టిల్. ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ యూ. ఇలాంటి స్టిల్ తీయడానికి క్రియేటర్గా మీరెంత కష్టపడి ఉంటారో ఊహించగలను. క్రియేటివ్ స్టిల్స్ కోసం రోజుల తరబడి కెమెరాలు ఫిక్స్ చేసి ఫోటోగ్రాఫర్లు వదిలేస్తూ ఉంటారని చాలామందికి తెలుసు. మీరు కూడా ఈ ఫోటోగ్రఫీ విషయంలో అలాగే చేశారా?
2: ఎస్, మీరు చెప్పింది నిజమే యువర్ ఆనర్. ఫోటోగ్రఫీ మీద ఫ్యాషన్ ఉన్నవారు ఎన్నో కష్టాలను ఇష్టంగా భరిస్తారు. నేను కూడా ఆ జాబితాలో వాడినే. కానీ ఆ తర్వాత వచ్చిన ఫలితం, కలిగించే ఆనందం అంతకు మించి ఉంటుంది సార్. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలానే ఉన్నాయి యువర్ ఆనర్. వాటన్నిటికీ మించిన సంతృప్తినిచ్చింది ఈ స్టిల్లు. బై మై లక్ నాకు ఈ ఫోటో తీయడానికి చాలా తక్కువ సమయం పట్టింది యువర్ ఆనర్. నేను ఆ లొకేషన్స్కి వెళ్ళేటప్పటికీ అనుకోకుండా ఈ సన్నివేశం నాకు అంటపడింది. వెంటనే నా దగ్గర ఉన్న కెమెరా తీసి క్లిక్ అనిపించాను. అనుకోకుండా ఈ స్టిల్లు అంత బాగా వచ్చిందని అంతర్జాతీయ స్టేజ్ మీద అంతమంది అభినందిస్తుంటే కానీ నాకు తెలియలేదు యువర్ ఆనర్.
0: వెరీ గుడ్ ఫోటోగ్రఫీ, చాలా క్రియేటివ్ స్టిల్ ఇది. దీనిని నేను కూడా అభినందిస్తున్నాను. మెయిన్ థీమ్గా ప్రపంచానికి సోమాలియా వెనుకబాటుతనాన్ని, ఆర్థిక విశృంఖలత్వాన్ని మీ ఫోటోగ్రఫీ తెలియజేస్తుంది. అందుకే మీ ఫోటోగ్రఫీకి ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రైజ్ వచ్చిందని నేను భావిస్తున్నాను. యామ్ ఐ రైట్?
2: ఎస్ యువర్ ఆనర్, మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఇలాంటి ఫోటో స్టిల్ దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈ అవార్డు, ఇన్ని ప్రశంసలు అందుకోగలిగాను. చాలా సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదనిపిస్తుంది. ఆ స్టిల్ ముద్దాయిగా నన్ను ఇలా బోన్లో నిలబెట్టగానే నా ఆనందం, సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది యువర్ ఆనర్.
0: ఆల్ రైట్. మీరు ఈ ఫోటోగ్రఫీ తీసిన తర్వాత ఎంతసేపు అక్కడ ఉన్నారు?
2: చాలా తక్కువ సమయం ఉన్నాను యువర్ ఆనర్. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్ అనిపించాయి. ఆ క్షణమే ఫోటోగ్రాఫ్ చూసి ఆనందం కలిగింది. అందుకే వెంటనే వచ్చేసాను యువర్ ఆనర్.
0: అదే మీరు చేసిన తప్పని మీకు తెలుసా?
2: నా పని వేగంగా పూర్తయినందుకు ఆ ప్లేస్ నుండి సంతోషంగా తిరిగి రావడాన్ని నేను చేసిన తప్పు అంటారా యువర్ ఆనర్?
0: మీ పని వేగంగా పూర్తి కావడం, దానికి సంతోషంగా మీరు వెనక్కి తిరిగి రావడం తప్పు కానే కాదు. కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో మీరు తెలుసుకోకపోవడం మీరు చేసిన తప్పు.
2: నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు యువర్ ఆనర్. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ నేను క్లిక్ చేసి అతి కొద్ది ఫోటోగ్రాఫర్ల విషయంలో ఇలాంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అలాంటప్పుడు అక్కడ నుండి చాలా ఫాస్ట్గా హ్యాపీనెస్తో మూవ్ అవుతాను. మిగతా విషయాలు పట్టించుకోని యువర్ ఆనర్.
0: అదే ఇప్పుడు మిమ్మల్ని ఆ బోన్లో ముద్దాయిగా నిలబెట్టింది.
2: ఏమంటున్నారు యువర్ ఆనర్?
0: మీరు అక్కడి నుంచి వచ్చేసిన మరుక్షణంలో ఆ రాబందు ఆ కుర్రాన్ని పొడిచి పొడిచి చంపి తినేసింది. తర్వాత రోజు ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఆ నేరానికి మీరే బాధ్యుడిగా భావించి సుమోటోగా కోర్టు ఈ కేసును తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మీరు చేసిన నేరాన్ని అంగీకరిస్తున్నారా?
2: చాలా ఆశ్చర్యంగా ఉంది యువర్ ఆనర్. ఎక్కడో సోమాలియాలో జరిగిన సంఘటనను ఇక్కడ వ్యక్తిగా ఉన్న నాకు ఆపాదించి హానరబుల్ కోర్టు సుమోటోగా స్వీకరించి కేసు ఫైల్ చేయడం

0: నిజంగా ఆశ్చర్యంగా ఉంది యువరానర్. మీరు చెప్పింది నేను అంగీకరించే ముందు ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు అనేక సామాజిక ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి యువరానర్. వాటిని అందంగా క్రియేటర్స్ చిత్రీకరించి పోస్ట్ చేస్తే ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. ఎంతోమంది క్రియేటర్స్ సబ్స్క్రైబర్లు పెంచుకోవటానికి, లైకులు కామెంట్లు సంపాదించుకోవటానికి, తద్వారా డబ్బు సంపాదించడానికి నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతాయా అని వెతుకుతూనే ఉంటారు యువరానర్. ఎదుటివారి నిస్సహాయతను కావాలనే వాళ్ళ కెమెరా కొనల్లో బంధించి క్షణానికొకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు యువరానర్. కళ్ళ ఎదుట ప్రమాదం జరుగుతున్నా సామాజిక బాధ్యత లేకుండా సమాజం ముందు సోషల్ మీడియాలో ఉంచడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతూ పోటీపడి మరీ చిత్రీకరిస్తున్నారు యువరానర్. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం వల్లే జరగాల్సినంత నష్టం జరుగుతుంది యువరానర్. కానీ వారు దానికి బాధ్యులు మేము కామనే చెబుతున్నారు. ఆ క్షణంలో సోషల్ మీడియా మీద పెట్టే శ్రద్ధలో అరక్షణం ఆలోచనపై పెడితే చాలా ప్రాణాలు నిలబడతాయని గుర్తించుకోలేకపోతున్నారు యువరానర్. తమ ప్రొఫైల్ పాపులారిటీ పెరగాలని, ఆదాయాలు పెరగాలని తహతహలాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సార్. దాన ధర్మాల పేరుతో నటిస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నారు, ప్రమాదకరమైన యాప్లు ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తూ లక్షలు పంచిపెడుతున్నారు యువరానర్. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు యువరానర్. నేను హాబీగా తీస్తున్నాను అనుకున్నానే తప్ప నా ఫోటోగ్రఫీ వెనుక ఇంత ఘోరం జరుగుతుందని ఆలోచించకపోవటం నా తప్పే యువరానర్, నా తప్పే. నా ఆనందం కోసం ఒకరు ప్రమాదాన్ని గుర్తించలేని గుడ్డివాడిగా ప్రవర్తించినందుకు కోర్టు ముందు సిగ్గుపడుతున్నాను. నేను అవార్డు అందుకున్న సమయంలో పొందిన ఆనందం కంటే ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్నాను యువరానర్. యువరానర్, దానికి పశ్చాత్తాపంగా అవార్డు ప్రైజ్ మనీని సోమాలియా గవర్నమెంట్కి డొనేట్ చేయాలని భావిస్తున్నాను. ఇక ఈ కేసు విషయంలో మీ జడ్జిమెంట్ను గౌరవిస్తున్నాను. దట్స్ ఆల్ యువరానర్.
1: సంతోష్ చెప్పిన మాటలలో నిజమే కాదు, ఎంతో నిజాయితీ కూడా కనిపించింది. నేడు సమాజంలో కళ్ళెదుటే ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని సామాజిక బాధ్యతతో అడ్డుకోవలసింది పోయి క్రియేటివిటీ పేరుతో వాటిని కెమెరాలలో బంధించి ఒకరితో ఒకరు పోటీ పడుతూ సామాజిక మాధ్యమాలలో పెట్టడం అనేది అమానుషంగా ఘోరమైన నేరంగా కోర్టు పరిగణిస్తోంది. ఈనాడు కుటుంబ విలువలు, బంధాలు, ఆచార వ్యవహారాలు అన్నింటినీ సోషల్ మీడియా డామినేట్ చేసేసింది. అందుకే కుటుంబంలో జరిగే విషయాలు కూడా సోషల్ మీడియాకు ముడిసరుకుగా మారిపోయాయి. విచ్చలవిడితనంతో పెద్దలు ప్రవర్తించడం వల్ల పిల్లలు కూడా వాటిని అనుసరిస్తున్నారు, అనుకరిస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే తమ పిల్లలను తల్లిదండ్రులే సోషల్ మీడియాకు దగ్గర చేసి వారి జీవితాలను, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. హద్దులు మీరుతున్న ఈ విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నప్పటికీ భావితరానైనా కాపాడాలనే దృష్టితో నేడు ప్రభుత్వాలు 16 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనే చట్టాలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఫలితాల మాట ఎలా ఉన్నా ఇది ఒక శుభపరిణామంగా కోర్టు భావిస్తోంది. సోషల్ మీడియా కుటుంబ సామాజిక ఉన్నతికి ఉపయోగపడకపోయినా నాశనానికి వేదిక కాకూడదన్నది కోర్టు ఉద్దేశం. రోజురోజుకీ పెరిగిపోతున్న సోషల్ మీడియా అకృత్యాల పట్ల ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితులకు కోర్టులు సైతం వచ్చేశాయి. ఈ విషయాలను కోర్టులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. కానీ సరైన తీరుగా స్పందించాలనే ఉద్దేశంతో ఈ సుమోటో కేసు విషయాన్ని ప్రపంచమంతా గుర్తించాలని ఫోటోగ్రఫీలో పాపులర్ అవార్డు అందుకున్న సంతోష విషయాన్ని కోర్టు సుమోటో కేసుగా స్వీకరించడం జరిగింది. నిజానికి సంతోష్ తీసిన ఫోటోగ్రఫీ వెనక ప్రమాదం దాగి ఉంది. అంతేగాని ప్రమాదాన్ని అతను ఫోటోగా మలచలేదని కోర్టు గుర్తించింది. కానీ ఈనాడు అందరికంటే ముందు సోషల్ మీడియాలో తమ పోస్టు పెట్టాలని, అది ఒక సంచలనంగా మారాలని, తద్వారా పేరుతో పాటు డబ్బు కూడా రావాలని చాలామంది ప్రయత్నిస్తూ ప్రమాదాల పట్ల కనీస మానవత దృష్టి పెట్టకుండా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. మానవతను మరచి అమానుషంగా సంఘటనలను చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. కుటుంబ విలువలు మరచిపోయి ప్రతి విషయాన్ని సమాజం ముందు పోస్టుల రూపంలో ఉంచుతున్నారు. ఇది ప్రమాదకరమని ఎవరూ భావించడం లేదు. ఈ తీరు

0: మారాలని కోర్టు భావించింది. అందుకే సంతోష్ కేసు విషయాన్ని సుమోటోగా స్వీకరించి ప్రజలందరి ముందు లైవ్లో ఉంచింది. సంతోష్ కావాలని తప్పు చేయకపోయినా తన సంతోషం వెనుక జరిగిన విషయాన్ని త్వరగా గుర్తించి మానవతా దృక్పథంతో తనకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా సోమాలియా బాధితులకు అందజేస్తానని అనడాన్ని కోర్టు అభినందిస్తోంది. ఈ విషయాలన్నింటినీ కోర్టు ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని అతనిని నిరపరాధిగా పరిగణిస్తూ విడుదల చేస్తోంది. ఈ కేసు విచారణ సమాజంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఎందరికో కనుపిప్పు కావాలని కోర్టు ఆశిస్తోంది. ఆ చూపులకు నజరానా రావాలని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఆ కనులకు జరిమానా విధించే విధంగా చట్టాలు చేయాలని ప్రభుత్వానికి ఈ కోర్టు సూచిస్తోంది.
1: మీరింతవరకు ఆ చూపులకు నజరానా, ఆ కనులకు జరిమానా నాటిక విన్నారు. రచన శ్రీ పిఎన్బిఎస్ శ్రీనివాస్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: సంతోష్ శ్రీ బుగతా సత్యనారాయణ, జడ్జి శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావు, లాయర్ శ్రీ కె శివరాం ప్రసాద్, భువన శ్రీమతి డి శ్రీదేవి, టీమ్ లీడర్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, న్యూస్ రీడర్ శ్రీమతి పివిఎల్ రత్నమాల, జగన్నాథం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, గురునాథం శ్రీ బి రాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. డ్యూయట్ చిత్రం నుండి ఎస్పీ బాల.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం యోగా పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది, ఈ అంశం గురించి వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు. తర్వాత ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం గురించిన వివరాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో మైసూర్ ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్యం వింటారు. 10:00 అంతర్జాతీయ సివిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి, అతిథి డాక్టర్ ప్రియాంక. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో బాలికల్లో ఋతుక్రమం మొదలైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులా రాయభారు నాటకం నుండి సత్యభామ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీమతి గంధం రాజేశ్వరి, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల దిగుబడికి ప్రభావితం చేయటంలో సూక్ష్మ పోషకాల పాత్ర, డాక్టర్ జి రామారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చిరుధాన్యాలలో అంతర పంటల సాగును గురించిన వివరాలు వింటారు. 8:00 ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎంఎస్ఆర్ ఎంఆర్ఎస్ ప్రకాశరావు గారితో పరిచయ కార్యక్రమం. రాత్రి 10:00 గజేంద్ర మోక్షం మడమల రాంబాబు గారిచే హరికథ గానం వింటారు.

ఇవి రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:47 దాటి 12 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.